0: మీరు ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో ఆదిత్య హృదయం విందాం.
2: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం

హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ విభస్వంతం.

జ్ఞాత్వా తూ పరం హర్షమవాప్నువాన్ త్రిరాచమ్యాసు చర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమతు.

శూర్పణక అలా చూసిందో లేదో కానీ బ్రహ్మగారి వరమండి వాల్మీకి మహర్షికి, నువ్వు ఆచమనం చేసి కూర్చుని రామాయణ రచన మొదలు పెడితే రాక్షసులు కూడా ఎటువంటి మనస్సుతో చూశారో నీకది కనబడుతుంది అన్నారు. అందుకే శూర్పణక కూర్చున్న రాముణ్ణి ఎలా చూస్తోందో శ్లోకాలు అలాగే పడ్డాయి. ఆయన అలా కూర్చుంటే ఆవిడికి రాముని యొక్క ధార్మిక నిష్ట కన్నా ఆవిడికి ఏం కనపడిందో తెలుసా అండి? ఆయన అందం అటువంటిది, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మహానుభావుడిది. వచ్చిన ఆవిడ సాతు శూర్పణకానామ దశగ్రీవస్య రక్షస, దశకంఠుని యొక్క చెల్లెలు, రావణాసురుని యొక్క చెల్లెలు. ఆమె భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమం, దేవేంద్రుడు ప్రకాశించినట్టుగా ప్రకాశిస్తున్నట్ట రామచంద్రమూర్తి. అలా కూర్చుని ఉంటే ఏమిటి కట్టుకున్నాడు ఆయన? ఏం పెద్ద

ఆ పీతాంబరాలవి కట్టుకుని ఉండేడు. జలజల దేహు రాజాను చతుర్బాహు సరసీరు హచ్చు విశాలవచ్చు జారు కదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స లంచ నంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంటలవాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది బుబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నట్టేం లేడయ్య. ఆయన నారచీర కట్టుకుని జటాజూటం కట్టుకుని కూర్చునున్నాడు అక్కడ. అలా కూర్చున్నా ఆయన అందం ఎలా ఉందో అంటే తెలుసా, దేవేంద్రుడు వచ్చి సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు ఆ తేజస్సు అలా ఉంది ఆయన. అది ఆకర్షించేస్తుంది ఎవరినైనా సరే. దానికి రాక్షసులు లేరు, బాలులు లేరు, వృద్ధులు లేరు, కోతులు లేవు, కొండముచ్చులు లేవు, భల్లూకాలు లేవు. ఎవరైనా సరే ఆయన్ని ఇలా చూస్తే చాలా అబ్బా అనవలసింది. ఋషులైనా సరే పుంసాంమోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఏమందన్న రాయి అందం అనవలసిందే. అలా ఉంటాడు నా తండ్రి. కాబట్టి సింహో రస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం, ప్రత్యేకించి రాముడి చూపులు అలా ఉంటాయటండి ఆయన. కానీ ఇలా ఎవరైనా చూస్తే చాలట, ఆయన్ని చూసినా ఆయన చూసినా అంతే, వ్యామోహితులైపోతారు ఆయన వంక. అందుకే రామచంద్రమూర్తిని ఉపాసన చేస్తే రామచంద్రమూర్తి కూడా వాళ్ళ వంక చూస్తూనే ఉంటారు. మీ అంత మీరు ఆ అనుగ్రహాన్ని వదిలేసుకుంటేనే చెప్పలేను, కానీ ఒక్కసారి రాముడి వంక అదే ఆయన ప్రతిజ్ఞ కూడా రామాయణంలో. సకృదేవ ప్రసన్నాయ తమాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఎవడైనా ఒక్కడు నన్ను పట్టుకుంటే నేను వాళ్ళని పట్టుకుంటానన్నాడు ఆయన, భూతములలో ఎవరైనా సరే. రామాయణం రామనామం అంత గొప్పవి. కాబట్టి సింహో రస్కం మహాబాహుం విశాలమైన పెద్ద పెద్ద భుజములు ఉన్నటువంటి వాడు, సింహము వంటి గొప్ప పరాక్రమం ఉన్నటువంటి వాడు, కన్నులు పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి కళ్ళున్నటువంటి వాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడి గురించి చెప్పేటప్పుడు ముఖారవిందం పాదారవిందం ఏది చెప్పినా అరవిందం అంటారు. కాళ్ళు తామరపూలే, కళ్ళు తామరపూలే ఎలా ఉంటాయండి, ఏమైనా అర్థం ఉందా? పాదారవిందం ఏమిటండి? రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు అంటారు. పాదారవిందం ఏమిటి నా మొహం? అసలు పాదాలు అరవిందాల్లో ఉంటాయి. అరవిందం అంటే తామరపువ్వు అండి. తామరపువ్వుకి అరవిందానికి పోలికే ఉందో నాకు చూపించండి, ఏమైనా ఉందా అసలు? దానికి కాడ కింద నుంచి ఉంటుంది, దీనికి కాడ పైనుంచి కిందకు ఉంది, కాలు పైనుంచి ఉంటుంది, కింద పాదం ఉంటుంది. ఏమిటి తామరపువ్వు, ఎలా పోల్చారు మీరు? మరి నేత్రములు అరవిందములే, పాదములు అరవిందములే, అన్ని అరవిందములు ఏమిటి? కాదు, ఎందుకు అరవిందం అంటారో తెలుసా అండి? ఎక్కడ పద్మం ఉంటుందో అక్కడికి భృంగము వెడుతుంది. భృంగం అంటే సీతాకోక చిలుక. సీతాకోక చిలుక్కి ఆ తుమ్మెద అనండి బాగుంటుంది. తుమ్మెదకి షడ్భుజి, లేకపోతే ఆ సంస్కృత భాషలోకి వచ్చేటప్పటికీ దానికి షట్పది ఆరు కాళ్ళున్నది అని పేరు. షట్పది అంటే ఆరు కాళ్ళున్నది అంటే మనకి కూడా మనము కూడా షట్పదులమే. ఆరు కాళ్ళుంటాయి మనకు కూడా. ఏమిటో తెలుసా అండి? పంచేంద్రియములు మనస్సు, ఈ ఆరింటితోటే మనం కూడా కదులుతాం. పాదము కదలిక పనికొస్తుంది, ఐదు ఇంద్రియములు మనస్సు కదలడానికి పనికొస్తాయి. షట్పది అయినటువంటి తుమ్మెద తామర పువ్వు కనపడితే మాత్రం దాని మీద వాలి రెక్కలు వంచేసి ఆ మకరందాన్ని తాగడంలో నిమగ్నం అయిపోతుంది. భగవంతుడి యొక్క కన్నులు చూసినా నువ్వు నీ ఐదు ఇంద్రియములు మనస్సుతో తుమ్మెదవై వాలిపోయి అక్కడ తేనె తాగాలి. పాదములు కనపడినా నువ్వు అక్కడ వాలి తేనె తాగాలి. నువ్వు తేనె అక్కడ వాలి తాగుతావు కాబట్టి అవి అరవిందములు అయ్యే, తప్ప అవి నిజంగా అరవిందములని కాదు. దాని అర్థం నీ మనసు అటువంటిదైతే నువ్వు అది అరవిందం అవుతుంది, లేకపోతే అది అరవిందం ఎందుకు అవుతుంది? అరవిందం అవదు. శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కట కరిమద గ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదగితో మహాశితమపు పంచేషు నాచాద్రుత సత్పక్ష సుమనోవనేషు నపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు. మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం, నీ మనస్సు భక్తి అన్న తేనెతో నిండిపోతే ఈశ్వరుడు భృంగమై వచ్చి దాని మీద తిరుగుతాడు. ఆయన భృంగమునకు భర్త, ఎందుకని ఆవిడ భ్రమరాంబ. భ్రమరాంబకి భర్త అయినటువంటి వాడు అది మగభృంగము అంటే భృంగి భృంగము. ఆయన గండుతుమ్మెద, గండుతుమ్మెద ఆడతుమ్మెదతో కలిసి వచ్చి ఇక్కడే జ్యూ చప్పుడు చేస్తూ తిరుగుతుంది. ఈ చప్పుడు ఏమిటి? చెవులు మూసుకుని వినండి, లోపల నుంచి జుమ్మ నాదం వస్తుంది. ఈ నాదమే ఇక్కడ భక్తి అనే తేనె ఉన్న మీ మనస్సు ఉంటే దాని మీద పార్వ

పరమేశ్వరులిద్దరు మల్లికార్జునుడు భృంగము భృంగి అయి వాళ్ళిద్దరు భ్రమరాంబాసహితుడైన శివుడు ఇక్కడ ఎగురుతూ ఉంటాడు అన్నారు శంకరాచార్యుల వారు. నీ మనసులో భక్తి అన్న తేనె లేకపోతే ఆయన ఎందుకు ఎగురుతాడు? ఆ తేనె నువ్వు పెంచుకోవాలి, ఆ మకరందం ఉండాలి. కాబట్టి సింహో రస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం, ఆ ముఖంట కాంతిట అతీవ ప్రియదర్శనం. ఎంత గొప్ప దర్శనమోట, అందరికీ ప్రియదర్శనమే. గజ విక్రాంత గమనం, ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి అందమైన నడక. జటామండలధారిణం, పెద్ద జటామండలంతో ఉన్నట్ట జుత్తంతా మర్రిపాలు పోసుకుని. సుకుమారం మహాసత్వం, అత్యంత సౌకుమార్యంతో అత్యంత లావణ్యంతో ఉన్నాడైన, చూడ్డానికి గొప్ప బలశాలి. పార్థివ్యం జనాన్వితం, చూడగానే రాజలక్షణములన్నీ శోభిల్లుతున్నాయి. రామ బిందీవరశ్యామం, అసలు శూర్పణక కళ్ళతో చూసిన వాల్మీకి మహర్షి నోటి వెంట వచ్చేస్తున్న రామస్తోత్రం ఇది. కాబట్టి రామ బిందీవరశ్యామం, నల్ల కలువల యొక్క కాంతితో ఉందిట ఆయన శరీరం. కందర్ప సదృశ ప్రభం, మన్మధుడు ఎలా ఆకర్షిస్తాడో అలా ఆకర్షిస్తున్నట్ట. భభూవేంద్రోపమం దృష్ట్వా, ఆయన్ని చూడగానే, అటువంటి రామచంద్రమూర్తిని చూడగానే రాక్షసి కామమోహిత, రాక్షసి కాబట్టి కామమోహిత అయింది. ఆమె రాక్షసి కాబట్టి ఇప్పుడు రాముని యొక్క భౌతిక సంపర్కాన్ని కోరుకుంది. రాముణ్ణి భర్తగా, నేను ఆడదానిగా భోగం అనుభవించాలి అనేటటువంటి కోరిక శూర్పణక యందు పుట్టింది. అంటే రాముణ్ణి చూస్తే ఋషులు మాత్రమే మోహించడం కాదు, నాగరికులైన స్త్రీలు మోహించడం కాదు, రాక్షస స్త్రీలు కూడా మోహిస్తారు. మీకు ఈ మాట యొక్క గొప్పతనాన్ని మీరు అనుభవించడం అన్నది బాగా మనసులో పట్టుకోండి. మీరు బాగా మనసులో పట్టుకుంటే రామాయణాన్ని మీకు ఇవి ఎలా అనుభవించచ్చో మీకు అనుభవంలోకి వస్తాయి. ఇందులో ఒక మాట ఉంది మీరు చూడండి, దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం. దీప్తాస్యం అంటే ముఖం కాంతితో వెలిగిపోతుండడం, అతీవ ప్రియదర్శనం. పిల్లలు కానివ్వండి, రాక్షసులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే యువకులు కానివ్వండి, యువతులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఆయనని చూసేటప్పటికీ వ్యామోహానికి వశులవుతారంటే అది ఒక పెద్ద ఆకర్షణ శక్తిని అంతటినీ తీసుకొచ్చి మీరు అక్కడ ఒక ముద్ద చేసి పెట్టారనుకోండి, అది మిమ్మల్ని లాగేస్తోందనుకోండి, అది లాగేస్తే మీరు మీ ప్రయత్నం లేకుండా దాని వేపుకి ఇలా వెళ్ళిపోతున్నారనుకోండి, ఆనందంతో కొట్టుకుపోతున్నారనుకోండి, శివానంద లహరి అంటారు శంకరాచార్యుల వారు, అలా ఆనంద లహరిలో మీరు కొట్టుకుపోతూ దాని వేపుకి వెళ్ళిపోతున్నారనుకోండి, మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతిని ఇక్కడ వర్ణన చేస్తున్నారు తీసుకొచ్చి మహర్షి. సాధారణంగా ఇది అందరూ అనుభవించేది ఎక్కడ అనుభవిస్తుంటారో తెలుసా అండి? ఈ రామచంద్రమూర్తే ఇప్పటికీ మనకి ఇదే రూపంతో కనపడుతుంటాడు. ఎక్కడ? వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చూణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. వెంకటేశ్వరుడిగా అలా మనకు ఆకర్షణ శక్తితో ఇప్పటికీ కలియుగంలో కనపడుతుంటాడు. అందుకే శనివారం కదా, మీరు ఒక్కసారి భావన చెయ్యండి, పిల్లలు పెద్దలు నెత్తి మీద పెట్లు పెట్టుకున్న వాళ్ళు, బట్టల మూటలు పెట్టుకున్న వాళ్ళు, పేదవాళ్ళు, కోటీశ్వరులు, లక్షాధికారులు, ఆడవాళ్ళు, ముచిలివాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు, ఎవరు కానివ్వండి, అసలు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆనంద నిలయం యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆ రాజద్వారానికి ఎదురుగుండా ఉన్న గొట్టానికి ఉన్న కన్నాల్లోంచి నీళ్లు వస్తుంటే మీ ప్రమేయం లేకుండా అవి మీ పాదాలు కడిగేస్తే మీరు రాజద్వారపు గడప దాటి అడుగు లోపలికి పెడుతూ గడపకి అటు ఇటు చూస్తే లోపల ఉన్నటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనంతమైన ఐశ్వర్యవంతుడు, నీకేదైనా ఇవ్వగలడు అని చెప్పగలిగిన శంఖనిధి పద్మనిధి, ఒకేలా ఉన్న మూర్తులు అటు ఇటు కనపడితే ఆ గడపకి అరటి చెట్లు కట్టుండి ఆకులు ఇలా విచ్చుకుని ఉంటే మీరు గడప దాటి లోపలికి వెళ్ళి ఇలా తల పైకెత్తి చూస్తే మీ కుడివేపు గోడ మీద ఒక గుణపం వేలాడుతూ కింద మట్టు కనపడితే ఒకప్పుడు అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీదకి విసిరిన గుణపం ఇదే కదా, అందుకనే కదా ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు గడ్డం కింద చందనపు ముద్ద జ్ఞాపకంగా పెట్టుకుంటారు,

ఆ మత్స చూసి అనంతాచార్యుల వారిని గుర్తు తెచ్చుకుంటే వెంకటేశ్వరుడు ప్రీతి పొందుతాడని ఆ గుణపం వంక చూసి మీరు ఒక్క అడుగు ముందుకేసి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే అచ్యుతరాయల వారు వరదరాజ అమ్మణ్ణి ఆ పక్కన వెంకటపతి రాయల వారు వాళ్ళు ముగ్గురూ కూడా వెంకటేశ్వరుణ్ణి సేవించి మా విగ్రహాలు మా శరీరాలు పడిపోయినా ఇక్కడ ఉండాలని ఆ విగ్రహాలు పెట్టుకుంటే ఇలా కుడిపక్కకి తిరిగితే టోపీ లాంటి కిరీటం పెట్టుకుని రెండు చేతులతో ఇలా నమస్కారం చేస్తూ శ్రీకృష్ణదేవరాయల వారు ఇటు తిరుమలదేవి ఇటు చిన్నాదేవీలతో విగ్రహాలు ఆయన బతికుండగా ఆయన వెంకటాచలంలో పెట్టేసుకుంటే మీరు కొద్దిగా అడుగులు తీసి ముందుకు వేసి ఎడం పక్కకి చూస్తే ఆ ఎడం పక్కన మీకు ఆ రంగనాయకుల మంటపం ఆ పక్కన తిరుమలరాయ మంటపం కనబడితే ఆ ఎదురుగుండ స్వామివారికి దీపాలంకార సేవ చేసేటటువంటి మంటపం ఆ మంటపం మెట్ల మీద కూర్చుని మీరు ఆ రెండు మంటపాల వంక చూస్తుంటే అక్కడ ఒక పెద్ద ఇత్తడి ప్లేటుతో బోర్డు దాని మీద నల్ల అక్షరాలుంటాయి మాలిక్ కాఫూర్ దక్షిణ భారతదేశం మీదకి దండయాత్ర చేసి వచ్చినప్పుడు శ్రీరంగం క్షేత్రం మీదకి దండయాత్రకు వెడితే రంగనాథుణ్ణి రక్షించడానికి ఈ క్షేత్రానికి తీసుకొచ్చి ఈ మంటపంలో చాలా కాలం ఉంచి పూజలు చేశారు కాబట్టి ఈ మంటపానికి రంగనాయకుల మంటపము అని పేరు వచ్చినది అని ఒక పెద్ద బోర్డు ఉంటే మీరు ఆ బోర్డు చదివి కొంచెం ముందుకెళ్లబోయి ఇలా రంగనాయకుల మంటపానికి ఎడం పక్కకి తిరిగి వెడుతూ ఇలా చూస్తే అక్కడే తులాభారం పసిపిల్లల్ని తీసుకొచ్చి ఓ పక్కన పడుకోబెట్టి పటికి బెల్లం ఓ పక్కన పోస్తూ రెండు పెద్ద పెద్ద డప్పులుండి వాటిని కొట్టేటటువంటి వాళ్ళ డప్పులు కొడుతుంటే మీరు అలా రంగనాయకుల మంటపానికి చుట్టూ తిరిగి వస్తుంటే మీరు ఆ కుడి చేతి పక్కకి తిరిగేసరికి స్వామివారి కళ్యాణ మంటపం కళ్యాణ మంటపం లోపల ఉన్న ఎత్తైన వేదిక పక్కన గోడకి ఉన్నటువంటి ఫ్యాన్సు ఆ వేసినటువంటి ఎర్రటి తివాచి కళ్యాణ మంటపం పక్కన ఉన్న సన్నటి ఎత్తైన అరుగు కళ్యాణ మంటపం టికెట్ల మీద వచ్చిన వాళ్లతో వచ్చిన వాళ్ళు కూర్చునేటటువంటి ఆ అరుగు చూసి మీరు ఆ పక్క నుంచి గోడ పక్క నుంచి నడుస్తుంటే అక్కడ తూ ఉండి దాంట్లో ఉన్నటువంటి ఎర్రటి గొట్టం ఎప్పుడైనా ఏదైనా అగ్నిని ఆర్పవలసి వస్తే ఉపయోగించేటటువంటి పదార్థం అందులోంచి వెళ్ళడానికి ఉన్న ఎర్రగొట్టం అది దాటి కొంచెం ముందుకెళ్ళి ఇలా కుడిపక్కకి తిరిగితే అక్కడ ఇలా మీరు కుడిపక్కకి చూస్తే అక్కడే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రాన్నంతటినీ కూడా రక్షించినటువంటి మహానుభావుడు రాజా తోడరమల్ ఆయన తల్లిగారు ఆయన భార్య గారు పితాబి వాళ్ళిద్దరి విగ్రహాలతోటి అక్కడ ఆయన ఇలా నిలబడి ఉన్నట్టుగా వాళ్ళ ముగ్గురి మూర్తులు ఉంటే మీరు దాటి కొంచెం ముందుకెడితే అక్కడే ఆ బలిహరణ మంటపం పక్కన ఎత్తుగా ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భలు అవి చూసి నమస్కరించి ఎడం పక్కకి తిరిగి పెద్ద ఎత్తైనటువంటి గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి రంగరాజస్వామి వారు కనపడితే ఆయనకు నమస్కారం చేసి ఇలా తలపైకెత్తి చూస్తే ఆకాశం కనపడితే ఇక్కడికి ఈ ద్వారం అక్కడికి ఆనంద నిలయం యొక్క ప్రాకారం రెండూ విడిపోతే మీరు ఎడం పక్కకి తిరిగి చూస్తే వరదరాజస్వామి వారి దేవస్థానం ఆకుపచ్చటి పంచ జానుడు ఎర్రటి అంచు కట్టుకున్నటువంటి స్వామి ఆయన పొట్టమించి అంచులు ఇలా ఇలా తిప్పితే కంచి వరదరాజస్వామిని అక్కడ దర్శనం చేసుకుని కుడిపక్కకి తిరిగి మీరు ఆనంద నిలయంలోకి వెడితే ఆనంద నిలయంలో ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే మీరు ఆ ఇలా రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు కనపడితే ఎడం పక్కకి తిరిగి ఇలా గీతలు గీసినట్టున్నటువంటి ఒక కొయ్య సాధనం మీదకి మీరు ఇలా పైకెక్కితే ఇలా రెండు చేతులతోటి లోపల ఉన్నవాడి దగ్గరికి శౌచంతో వెళ్లాలని ముద్రపట్టి జయ విజయులు చూపిస్తుంటే ఇలా పట్టుకున్నటువంటి ప్రమిదలలో దీపాలు వెలుగుతుంటే మీరు ఆ ఎత్తైనటువంటి పీట మీద ఇలా ఎక్కి చూసేటప్పటికీ ఎదురుగుండా లోపల ఆనంద నిలయంలో ఇంత ఊర్ధపుండ్రాలు పెట్టుకుని పెద్ద కిరీటం కిరీటం మించి ఇలా భుజాల మీదకి వేలాడుతున్నటువంటి కోమాలతో కంఠం వరకు స్వామి కనబడితే అప్రయత్నంగా రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అంటూ మీరు అడుగులు ముందుకేసి ఆనంద నిలయంలోకి వెడుతుంటే ఆ ముందుకు వెళ్లి రాముల వారి మేడ దాటి బాగా దగ్గరకి వెళ్లి లోపల స్వామిని చూస్తే ఆ పైన ఉన్నటువంటి వజ్ర వైఢూర్య ఖచితమైనటువంటి కిరీటం దాని మీద ఉన్న చిన్న బొడిప దాని మించి వచ్చినటువంటి తోమాల ఆ తోమాల ఇలా భుజం మీదకి దిగితే ఆ కిరీటం మీద కిరీటంలోకి ఒదిగిపోయినటువంటి లలాట భాగం సంపంగా పువ్వులాంటి చక్కటి కోటేరు లాంటి ముక్కు సున్నా చుట్టినట్టున్నటువంటి చిన్న మూతి ఓ అందమైన గడ్డం ఆ

గడ్డం మీద పెట్టుకున్న గంధపు మచ్చ ముక్కుకి ఇక్కడి నుంచి పైకి తీర్చిదిద్దినటువంటి పచ్చకర్పూరపు ఊర్ధపుండ్రాలు, ఆ స్వామివారి చెవులు, చెవులకు పెట్టినటువంటి ఆ మొసళ్ళ వంటి ఆభరణాలు, వాటిని ఆ చెవులకి తరిగొండ వెంగమాంబ గారు వర్ణన చేస్తే మొసలి పిల్లల్ని పెట్టారు అంటారు. అలా ఆ కర్ణాభరణాలు, ఆ స్వామివారిని కిందకి చూస్తే చక్కటి భుజాలు, ఆ కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం, ఎడం చేతిలో పట్టుకున్నటువంటి శంఖం, విశాలమైన వక్షస్థలం, శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టినటువంటి తెల్లటి పుష్పమాలలు, ఆ కిందకొస్తే సన్నగా ఉన్నటువంటి నడుం, కొద్దిగా అమ్మవారిలా ఇలా నడుం కొద్దిగా వంగినటువంటి స్థితి, ఆ సన్నటి నడుం కిందకి చూస్తే బలిష్టమైనటువంటి తొడలు, ఒక చెయ్యి ఇలా పెట్టి అందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి, వజ్రవైఢూర్యాలతో మెరిసిపోతున్నటువంటి ఆ హస్తం, కట్టుకున్నటువంటి పెద్ద పట్టంచు పంచ, దాని మీద వ్రేలాడుతున్నటువంటి పుష్పహారాలు, పెద్ద పెద్ద వజ్రవైఢూర్య సహితమైనటువంటి హారాలు, అష్టలక్ష్ములతో పెట్టుకున్న పెద్ద వడ్డానం, బలిష్టమైనటువంటి తొడలు, అందమైన పాదాలు, పాదాల మీద పూజ చేయబడినటువంటి తులసి, మీరు వంగి ఆ పాదాలలో తలపెట్టి నమస్కారం చేసుకుంటుంటే ఆ సువాసనలు మీ ముక్కుల్లోకి గుబాళించిపోతే మీ రెండు చేతులతో స్వామివారి పంచెలోంచి మీరు ఆయన కాళ్ళు మెత్తగా ఒత్తితే స్వామి ఎంతో సంతోషించి, నాన్న నా కాళ్ళు పడుతున్నావా అని మీ చేతిలో ఒక లడ్డు పెడితే మీరు ఆ లడ్డు నోట్లో వేసుకుని మళ్ళీ తల ఇలా పైకెత్తి చూస్తే వక్షస్థలం దగ్గర నుంచి ఇలా గడ్డం వరకు కనపడుతుంటే మీరు పొంగిపోయి రాలేక రాలేక వెనక్కి తిరిగి నడుస్తూ నమస్కారం చేసుకుంటూ బరువైన హృదయంతో బయటికి వచ్చి కుడిపక్క చూస్తే పెద్ద పెద్ద గంటలు కట్టి గంటలని ఘంటాపాణి అని ఆయన మోగిస్తుంటే ఆ గడప దాటి మీరు బయటికి వస్తే ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే వైకుంఠద్వారము అని బోర్డు కనబడితే ఓహో ఇక్కడే కదా స్వామి నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టినటువంటి క్షీరసాగర మధ్యంలో పడుకున్న మూర్తి, కొయ్య మీద చెక్కిన మూర్తి ఉంటే ఆ ఉత్తరద్వారం వంక చూసి బంగారు బావి అని ఓ బోర్డు ఉండి గాజు పలకతో దాంట్లోకి చూడ్డానికి వీలు లేకుండా ఓ అమరిక ఉంటే మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగితే అక్కడ ఉన్నటువంటి ఒకుళమాతని చూసి ఈ తల్లే కదా యశోద, ఒక ఆవిడ రోజు గోడ కన్నంలోంచి వెంకటేశ్వర స్వామి వారికి తయారయ్యే పదార్థాలని నా కొడుక్కి వంటలు బాగా చేస్తున్నారా అని చూస్తుంటుంది. అమ్మ హృదయం అంటే ఇలా కదా ఉంటుంది. ఆ యశోద కదా ఈ ఒకుళమాతగా వచ్చిందని మీరు ఆ అమ్మకి నమస్కారం చేసి అమ్మా ఎంత గొప్పదానివమ్మా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రతిరోజు రాత్రి లక్ష్మీ సహితుడై వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి వారు అమ్మా నీ కాళ్ళు పడతారు కదమ్మా, అమ్మా లక్ష్మీ ఇంకా వెళ్ళి పడుకో, వాడు పాపం 1 గంట వరకు దర్శనం ఇస్తూనే ఉంటాడు, వాడు పడుకునేదే గంట పడుకోండర్రా అంటే మీ ఇద్దరు వెళ్ళి పడుకుంటారు, అమ్మా ఈ కోటేశ్వరరావు వచ్చి వెళ్ళాడని ఒక్క మాట చెప్పమ్మా అంటే అసలు నిన్ను రోజు వాడు తలుచుకుంటాడు రా అబ్బాయి అని అమ్మ చెప్తే ఆనందపడిపోయి అమ్మ పెట్టినటువంటి అప్పం ఒకటి బుచ్చుకొని ఆ ముందుకెడితే పెద్ద పాతుకలు తల మీద గట్టిగా పెట్టి ఇంత ఉద్ధరిణితో చెయ్యి నిండిపోయేంత తీర్థం చేతిలో పోస్తే ఆ తీర్థం పుచ్చుకుని లోపలికి చూస్తే నోటికిలా చెయ్యి అడ్డు పెట్టుకున్న ఆజ్ఞాపాలక హనుమ, జాంబవంతుడు మొదలైనటువంటి మూర్తులు కనపడితే ఒక నమస్కారం చేసి ముందుకెళ్ళి మెట్లు దిగి కొంచెం ముందుకెడుతూ ఇలా ఎడం పక్కకి తల తిప్పితే ఇక్కడే కదా వస్త్రాలంకార సేవ చేసే వాళ్ళని కూర్చోబెట్టి వస్త్రాలు తెచ్చి తల మీద పెడతారు అనుకుని కుడి పక్కకి తిరిగితే ఎడం వైపు అరుగు మీద పరకామణి డబ్బులు లెక్కెట్టే వాళ్ళు వెండి బంగారం తెల్లటి లుంగీ పంచల్లా కట్టు కూర్చుని 500 కాగితాలు 1000 కాగితాలు వివిధ దేశాల యొక్క కరెన్సీలు అన్ని రాసులు కింద పోసి ఉంటే ఎన్ని ఇస్తావో ఎన్ని బుచ్చుకుంటావో తండ్రి, ఎంతమంది కోరికలు తీర్చావో హుండీలో తెచ్చి వేశారని ఆశ్చర్యపోయి ముందుకెళ్ళి మెట్లెక్కి చూస్తే గంధం ఒలిచేటటువంటి మంటపంలో పెద్ద పెద్ద దొంగల మీద గంధం తీసేటటువంటి వారు అక్కడ నిలబడి ఓంగి గంధం తీస్తుంటే స్వామికి ఒంటి నిండా ఇన్ని పర్యాయాలు ఆ చందనాలంకారం చేస్తారో అనుకుని మీరు కొంచెం ముందుకొచ్చి మెట్లెక్కి ఇలా ఆనంద నిలయ విమానంలోకి చూస్తే విమానంలో విమాన వెంకటేశ్వరుడు, ఆయనకి ఎడం చేతి పక్కన తోక ఇలా తలపై వరకు ఎత్తి ఉన్నటువంటి హనుమ, ఆయన కుడి చేతి పక్కనేమో ఆడుకుంటున్న బాలకృష్ణుడు, బాలకృష్ణుడి పక్కన రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు బంగారు మూర్తులుగా మీకు దర్శనమైతే సంతోషించి నమస్కరించి కిందకి దిగి మీరు 4 అడుగులు ముందుకేసి పైకి అరుగు మెట్లెక్కితే ఎడంచేతి పక్కన యవ్వనంలో యువకుడుగా

ఉన్నటువంటి రామానుజాచార్యుల వారి గుడి కనబడితే అక్కడ ఒక నమస్కారం పెట్టి మూడు అడుగులు ముందుకేస్తే ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని అన్నమాచార్య స్వామి కీర్తన చేసినటువంటి నరసింహస్వామి పెద్ద పెద్ద దంస్త్రలతో మోకాళ్ళు ఇలా పైకెత్తి ఇలా రెండు చేతులు పెట్టు కూర్చుంటే ఈ పైన ఉపరితలాలు గోళ్ళు వేళ్ళు ఆ ముఖం అందం ఆ ఊర్ధపుండ్రాలు కట్టుకున్న పంచ ఆయన్ని చూసి ఒక నమస్కారం చేసి ఆయనకి ప్రదక్షిణ పురస్సరంగా కిందకి దిగుతూ ఉంటే మెట్లు కుడి చేతి పక్కన ఇచ్చట కూర్చుండరాదు అని అక్కడ ఉన్నటువంటి ఓ పళ్ళెం అక్కడ స్వామివారికి అలంకారం చేసే ఊర్ధపుండ్రాల కర్పూరం ఇక్కడే కదా అరగదీస్తారనుకుంటే అక్కడి నుంచి కిందకి దిగుతూ ఎదురుగుండా చూస్తే ఒక ఫ్రిడ్జ్ లాంటి బాగా అద్దం పెట్టేసి ఉన్న చోట వెండి ట్రేలు పెట్టి దాని మీద స్వామివారికి అలంకారం చేసేటటువంటి పుష్పమాలలు వాడిపోకుండా అలాగని మంచు తగిలి చెదిరిపోకుండా ఉంచవలసినటువంటి సమశీతల స్థితిలో ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి గది అందులో పెట్టబడిన పుష్పమాలలు అక్కడక్కడ అంటుకున్నటువంటి మంచు బిందువులు దిగి కొంచెం ముందుకెడితే స్వామివారి హుండి దానికి నామాలు దానికి ఇలా చిరిగినట్టుగా ఉన్నటువంటి విశేషం అక్కడ మీరు చెయ్యి పెట్టి స్వామివారి హుండీలో డబ్బు వేసి అక్కడ కొంతమంది హుండీకి కళ్ళకద్దుకుంటుంటే అక్కడ ఇలా ఇత్తడి పలకల పలకల పలకల పలకల్లా ఉన్న వాటిలోంచి లోపలికి చూస్తే ఆనందాలయంలోకి ఎడుతున్న వాళ్ళు కనపడుతుంటే ఓ నమస్కారం చేస్తుంటే ఓ సెక్యూరిటీ గార్డ్ తుపాకీ పట్టుకుని అక్కడ నిలబడి ఉంటే మీరు ఆ హుండీ చుట్టూ తిరిగి ఎడం పక్కకెడితే గోడ మీద ఇలా చెయ్యి పెట్టి డబ్బులు కురిపిస్తున్నటువంటి లక్ష్మీదేవి కనపడితే చేతులెత్తి పొడుగ్గా పుట్టినందుకు జన్మధన్యం ఇవ్వాలా అని ఇలా రెండు చేతులు వేసి ఆవిడ పాదాలు పట్టుకుంటే చల్లగా కొంతమంది దోపేసిన నాణేలు తగిలితే ఓ నమస్కారం అమ్మవారికి పెట్టి ముందుకొచ్చి రంగనాయకుల వారు ఉన్నటువంటి ఆ పేటిక దగ్గర ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేసి పైకి లేచి బయటికి వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే ధ్వజస్తంభం దగ్గర ఉచిత ప్రసాదం ఇస్తున్న దగ్గరికి వెళ్ళి చెయ్యి పెడితే మీకు చిన్ని లడ్డు చేతిలో పెడితే ఆ పూలబావి దగ్గర నిలబడి ఆ లడ్డు తిని యాలుక్కాయ తొక్క యొక్క పీచు పంటిలో దూరితే నోట్లో వేలు పెట్టుకోబోతుంటే భార్య అదిగో మళ్ళీ ఎంగిలి బయటికి వెళ్ళాక తీతురు కానీ ఎప్పుడు నోట్లో వేలు ఎడతారు అంటే అవునవునవును అని ఆ లోపల నుంచి వస్తున్నటువంటి సువాసనలతో ఉన్న వంటశాల దగ్గర అష్టదల పాదపద్మారాధన ప్రసాదం కవర్లతో పుచ్చుకుంటే అందరూ ఆ పెద్ద లడ్లవంక చూస్తే మీరు కోటీశ్వరులైపోయినట్టు భావించి ఆ పంపుల దగ్గర చేయి కడుక్కుని అప్పటి వరకు పెద్ద పెద్ద అగ్ని చక్రాలు అవి స్వామివారికి ముందు వెళ్ళినటువంటివి అక్కడ పెట్టి ఇంకా చిన్ని చిన్ని జ్వాలలతో వెలుగుతుంటే నీళ్లు పోసి ఆర్పిన చోట్ల పొగలొస్తుంటే ప్రసాదాల జిడ్డు కింద పడి కాళ్ళు జారకుండా నీటి గొట్టాలతో తడుపుతూ ఉంటే పరిచారికులు ఆ తడికి మీ కాళ్ళు కడగబడితే మీరు అక్కడికి వచ్చి ఎడం పక్కకి తిరిగి తివాచీ మీద కాలు పెట్టి ఇలా పైకి చూస్తే మళ్ళీ గుణపం వంక చూసి మళ్ళీ ఇలా తల ఓసారి కుడిపక్కకి తిరిపితే ధ్వజస్తంభం అడ్డొచ్చి ఇంకేం కనపడకపోతే ఈశ్వరా నాకు పునర్దర్శనమియ్యని మెట్టు దాటి బయటికొచ్చి ఒక్కసారి ఆ స్వర్ణ తేరు పూర్వం ఉండే దగ్గర నుంచి ఇలా తెల్లటి గోపురం వంక చూసి ఆ మూల లోపల సెక్యూరిటీ పోస్ట్ మీద తుపాకీ పట్టుకుని ఉన్న గార్డులు కనపడితే ఈశ్వరా ఇటువంటి రక్షణలు ఏవీ అవసరం లేకుండా నీ దేవాలయంలోకి ఏ చెకింగు అవసరం లేకుండా భక్తులు హాయిగా వెళ్ళగలిగిన రోజు తొందరగా వచ్చేట్టుగా అనుగ్రహించు తండ్రి అని ఒక నమస్కారం చేసి మీరు సంతోషంగా వస్తే ఇప్పుడు వాడు మిమ్మల్ని ఆకర్షించేశాడా లేదా? ఇన్ని గంటలు మీరు ఉన్నా క్యూలో ఆ చూసేటప్పటికీ మీరు ఎంతో ఆనందపడిపోయి అబ్బబ్బబ్బా ఏమి దర్శనం ఏమి దర్శనం అని ఆనందం పొందితే అదే అతీవ ప్రియదర్శనం. ఆ లాగేసిన ఆకర్షణ శక్తి ఉందే దానికి అతీవ ప్రియదర్శనం. దానికి వృద్ధుడు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా లాగగలిగిన ఆకర్షణ శక్తి రాశీభూతమై వెంకటేశ్వరుడైతే అదే రామచంద్రమూర్తిగా కూడా కూర్చుంది. అటువంటి స్వరూపాన్ని చూసినటువంటి ఆ శూర్పణక రాక్షసి అయినా కామాన్ని పొందింది. రాక్షసి కాబట్టి కామాన్ని పొందింది, భక్తుడైతే పరవశాన్ని పొంది ఉండేవాడు. కాబట్టి ఇవాళ శూర్పణక పొందినటువంటి రామదర్శనం అన్న ఆనందం దగ్గర శనివారం మానసికంగా టికెట్ లేకుండా వెంకటాచలం ఆనందనిలయం దర్శనం మీకు అయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుని రేపు మళ్ళీ పునఃప్రారంభం చేద్దాం. మనం ప్రతిరోజు చెప్పుకున్నట్లే చక్కగా ఒక్కసారి వామనామాలు 11 పర్యాయాలు చెప్పుకుందాం.
ఆ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఉంటుంది.

0: రామనామము.
1: రేపు ఒక పెద్ద పండగ, ఒక అద్భుతమైన పండగ. రేపు ఉదయం పెద్దలకి కూడా అవకాశం ఇవ్వాలి అని నిర్ణయం చేశారు. కాబట్టి పెద్దలు పిల్లలు అందరం ఒక్క 45 నిమిషాల సేపు మౌనమైనటువంటి రామలేఖన యజ్ఞాన్ని చేద్దాం. రామచంద్రమూర్తికి పూజలో చెప్తారు, రామా నీ కింకరులు నీ భక్తులు చూడు దేవాలయంలో కూర్చుని రామనామలేఖనం మొదలుపెట్టారు, నీ నామం రాస్తున్నారు, రామా నువ్వు చూసి కాపాడు అని చెప్తారు, మొదలు పెడతారు. అన్ని చోట్ల బెల్స్ మోగుతాయి, స్పీకర్స్ పెడతారు, ఆ బెల్స్ మోగ్గానే రాయడం మొదలు పెడతాం, శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటూ. దీనికేం పేపర్ లాగేసుకోవడం, టైం అయిపోవడం అలాంటివి ఏమి ఉండవు. రాసేసిన తర్వాత పట్టుకెళ్ళి రామాలయంలో ఇచ్చేయడం. రామచంద్రమూర్తి యొక్క మాడ, నేను మీరు రాసిన దానికి సంతోషించి మిమ్మల్ని నేను కృతార్థుణ్ణి చేస్తున్నాను, మీ వెంట నేను మీ ఇంటికి వచ్చేస్తున్నాను, నమ్మిన వాడికంతే, నన్ను పాలింపగ నడచి వచ్చితివా అంటారు త్యాగరాజస్వామి. ఆ రాముల వారి ఫోటో తీసుకొచ్చి ఇస్తే స్వామి ఇంత బడలిక నడిచి వచ్చావా నా కోసం అన్నారు. రాముడే మీ వెంట మీ ఇంటికి వస్తున్నట్టే లెక్క. బహుముఖాలతో సహస్ర శీర్ష పురుష, ఆయన అన్ని ముఖాలతో రాగలడు కాబట్టి అనంతమైన రూపాలతో మీ ఇంటికి వస్తాడు. మిగిలిన విషయాన్ని హరిప్రసాద్ గారు చెప్తారు. కాబట్టి మీ అందరూ రేపు చక్కగా మీ పిల్లల్ని పక్కింటి పిల్లల్ని అందరినీ తీసుకురండి, 7:30 మాత్రం తలుపులు వేసేస్తారు. ఎందుకంటే దేనికైనా ఒక క్రమశిక్షణ ఒక నియతి ఉండాలి, ఆ నియతి కాలనియమం లేకపోతే దానికి అందం ఉండదు. ఎప్పుడో తప్ప దానికి అలా ఉండకూడదు, బాగుండదు. ఏదైనా చేస్తున్నామంటే చెయ్యవలసిన వేళలో, మీరు ఇప్పుడేగా విన్నారు అంత చలిలో స్నానం చేసిన మహాపురుషుడు ఆయన, ఒక కాలనియమం ఉండాలి. 7:30 తలుపులన్నీ వేసేస్తారు, ఇక అప్పుడు మాత్రం ఆ లోపలికి పంపి రామనామం రాసేటటువంటి అవకాశం కలగదు. కాబట్టి 45 నిమిషాలు శ్రీరామాయణ ప్రవచనాంతర్గతంగా రామనామాన్ని ఇక్కడ శారదాపీఠంలో కూర్చుని తమ పూజాంతర్గతేన అని చెప్పి సంకల్పం చేసినప్పుడు రామనామం రాసి రామ మాడ పట్టుకెళ్లేటటువంటి భాగ్యాన్ని పొందండి. పిల్లలందరికీ రామనామం రాయడానికి కాగితంతో పాటు కలాన్ని కూడా ఉచితంగా అన్న మాట నేను ఇప్పుడు వాడను. ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నామంటే అహంకారం అవుతుంది, నాకు ఉంది నీకు లేదు ఇస్తున్నాను అవుతుంది, లేకపోతే నాకు ఇవ్వాలనిపించింది నీకు ఇస్తున్నాను అవుతుంది.

కాదు, రామనామం రాసేటటువంటి పసిచేతులలో ఆ కళాలు వెళ్ళేటటువంటి అదృష్టము తాము పొందడానికి, ఆ కళాలనిచ్చి వాళ్ళు కూడా అదృష్టాన్ని పొందుతున్నారు. కాబట్టి రేపు చక్కగా ఇదొక గొప్ప యజ్ఞం, 45 నిమిషాలు ఇంతమంది మౌనంగా దేవాలయం అంతా, పిల్లలందరికీ దేవాలయ ప్రాంగణాలు ఇద్దాం. ఎందుకంటే మనం పిల్లల్ని ఎప్పుడు వృద్ధిలోకి తీసుకురావాలి. పిల్లలకి దేవాలయ ప్రాంగణం ఇద్దాం, మనందరం చక్కగా ఇదంతా కూర్చుందాం. ఇదంతా కూర్చుని రామనామం రాసేయడం, ఇచ్చేయడం, రామ మాడ పట్టుకోవడం, వెళ్ళిపోవడం. రేపు మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు సాయంకాలం అసలు ఉపన్యాసానికి ప్రారంభం ముందే ఈ చారిత్రాత్మక ఘట్టం గురించి ఆనందంతో హరిప్రసాద్ గారు మాట్లాడితే వినాలన్న నా కోరిక తీరేటట్టుగా రామచంద్రమూర్తి అనుగ్రహించాలని కోరుకుంటూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: బెండకాయ పండించడం మరియు నిల్వ చేయడం. బెండకాయ ప్రపంచవ్యాప్తంగా మానవ ఆహారంగా వాడతారు. బెండకాయ ఐరన్, విటమిన్ సి మరియు అధిక పోషక విలువలు కలిగి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బెండకాయ పంట అన్ని కాలాల్లో అధిక లాభాన్ని ఇస్తుంది. కానీ పంట నిలువ చేసే పద్ధతులు సరిగా లేకపోవడం వలన ఎక్కువ కాలం నిలువ చేయలేకపోతున్నారు. దానివలన బెండకాయ పండించే వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దక్షిణ మాలి వ్యవసాయదారుల నుంచి బెండకాయని పండించడం మరియు నిల్వ చేయడం ఎలా అని నేర్చుకుందాం. బెండకాయని నాటిన తర్వాత 7 నుండి 10 వారాల్లో పంట చేతికొస్తుంది. బెండకాయ పూర్తిగా ముదరక ముందే పంటని సేకరిస్తారు.
2: లేదా బెండకాయలో ఉండే గుజ్జు పదార్థం జిగురు వలె ఉంటుంది. స్త్రీలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కనుక మనం దీన్ని మార్కెట్లో విక్రయించినప్పుడు కొనుగోలుదారులు లేత బెండకాయల్ని ఎక్కువగా తీసుకుని ముదిరిన బెండకాయల్ని వదిలేస్తారు, వాటిని కొనరు.
1: బెండకాయల్ని చేతితో పట్టుకొని చూసి ముదిరినవి వదిలేసి వంటకి వీలుగా ఉన్నవి చూసుకోవాలి.
2: పంట పండిన తర్వాత పొలంలోకి వెళ్లి చూసినప్పుడు బెండకాయల్ని చేతితో పట్టుకున్నప్పుడు మొదలు ముదిరిగా ఉండి చివర మెత్తగా ఉన్నా కోత ఆలస్యమైనట్లే, మొత్తం కాయ మెత్తగా ఉంటే పంట సిద్ధమైనట్లే.
3: బెండకాయ లేతగా ఉందా లేదా అని చూడడానికి పైకొసును విరగొడితే తెలుస్తుంది. అది తేలిగ్గా విరిగితే లేతది, విరగకపోతే ముదిరిందని తెలుస్తుంది.
1: మెత్తని బెండకాయల్ని 2 రోజులకు ఒకసారి పరిశీలించాలి. ముదరక ముందే సేకరించాలి. అతి చిన్నగా ఉన్నవి తర్వాత పంట కోసం వదిలేయాలి. బెండకాయల్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అవి ముదిరి పీచులాగా మారిపోతాయి.
2: లేత బెండకాయల్ని నీళ్లు ఆరేయడానికి సులభంగా ఉంటాయి. కానీ ముదిరిన బెండకాయల్ని ఎండలో ఆరేయక తప్పదు, నీడలో ఆరేయడం కుదరదు. కనుక అవి తినడానికి పనికిరావు.
1: ఒకవేళ ముదిరిన బెండకాయల్ని అలాగే చెట్ల పైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకుని కొత్త కాపుని తగ్గిస్తాయి. కొత్త కాపు పూర్తిగా నిలిచిపోవచ్చు. ఎల్లప్పుడూ పంటని కత్తితోనే కొయ్యాలి. బెండకాయల్ని అరిచేతులతో తెంపకూడదు. దానివల్ల చెట్టుకి హాని జరిగి పంట ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు. చెట్టు త్వరగా చని

0: కుళ్ళిపోవచ్చు, కాయలు కూడా కుళ్ళిపోవచ్చు.
1: బెండకాయ పంటని కత్తితో కోయడానికి గల కారణం ఏంటంటే, పంటని చేత్తో కోయడం వల్ల చెట్టుకి హాని జరగచ్చు, లేదా చెట్టు మొత్తం పైకి ఊడి రావచ్చు, అప్పుడు పంట దిగుబడి తగ్గిపోవచ్చు.
0: పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పట్టుకుని బెండకాయని జాగ్రత్తగా కొయ్యాలి. దీనివల్ల చెట్టు 6 నెలల వరకు కాపుని ఇవ్వగలదు, తద్వారా చెట్టుకి అంటువ్యాధులు కూడా సోకవు.
2: చేత్తో కోయబడిన బెండకాయ చెట్టు 4 పంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. కత్తితో కోయబడిన చెట్టు ఎక్కువ కాలం అధిక దిగుబడిని ఇవ్వగలదు.
0: అలా కోసిన పంటని శుభ్రమైన వెదురు బుట్టలో భద్రపరుచుకోవాలి. అప్పుడు అవి పాడవకుండా మరియు కుళ్ళిపోకుండా ఉంటాయి. ప్లాస్టిక్ సంచులని ఎప్పుడూ వాడకూడదు, అవి ఎక్కువ ఉష్ణోగ్రతని పుట్టిస్తాయి. లేత బెండకాయ పంటకి ఎక్కువ గాలి ఉండాలి. ఇప్పుడు సేకరించిన బెండకాయ పంటని ఒక పెద్ద బుట్టలో లేదా కార్డ్బోర్డ్ పెట్టెలో కానీ ఒక పద్ధతిలో అమర్చి పైన తడిబట్టని కప్పాలి. దీనివల్ల బెండకాయలకు తేమ తగిలి రోజంతా పాడవకుండా ఉంటాయి. పంట రవాణా సమయంలో జాగ్రత్త వహించాలి. కాయలు ముక్కలైనా నలిగినా తొందరగా పాడవుతాయి, ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తాజా బెండకాయల్ని 3 వారాల వరకు ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంచవచ్చు. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 2 మట్టి పాత్రలు ఒక్కదానిలో ఒకటి ఉంచి ఇసుకతో వేరు చేయబడతాయి.
2: పంట నిల్వకు స్థానిక ఫ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పంట పండిస్తే వాటిని విక్రయించలేము. కానీ విక్రయించలేకపోతే స్థానిక ఫ్రిడ్జ్లో 2-3 వారాలు పాడవకుండా నిల్వ చేయవచ్చు.
0: చిన్న కూజాలో శుభ్రమైన పొడి బెండకాయలు ఉంచండి. 2 చిన్న జాడీలను వేరు చేసే ఇసుకకు కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు పోసి తడిగుడ్డతో కప్పండి. ఇసుక మరియు తడిగుడ్డ జార్ లోపల బెండకాయపై తేమను ఉంచడంలో సహాయపడతాయి. ఫ్రిడ్జ్ను నీడలో ఉంచండి. పాత్రలో తేమ ఉన్నంతకాలం పంట తాజాగా ఉంటుంది. ఇసుకని 6 నెలలకి ఒకసారి మార్చడం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుంది. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 3 వారాల వరకు పంటని పాడవకుండా ఉంచవచ్చు. ఫ్రిడ్జ్ తెరిచి అవసరం మేరకు బెండకాయల్ని తీసుకుని మళ్లీ దాన్ని మూసేయాలి. కొత్త పంటని కూడా మళ్లీ అందులో పెట్టుకోవచ్చు. మీరు తాజా బెండకాయల్ని బుట్ట సహకారంతో కూడా భద్రపరచవచ్చు. సదన్ వాలిలో వ్యవసాయదారులు సహజంగా కలపతో చేసిన బుట్టలలో లేదా గడ్డితో చేసిన బుట్టలలో పంటని భద్రపరుస్తారు. బెండకాయల్ని బుట్టల్లో పెట్టి గోనె సంచులతో కానీ కాటన్ బట్టతో కానీ కప్పాలి. నీడలో గాలి వెలుతురు ఉన్న చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎండ తగలనివ్వకూడదు.
1: ఈ విధంగా బెండకాయ పంటని భద్రపరచడం వల్ల తాజాగా ఉంటాయి, త్వరగా పాడుకావు.
0: ఎండబెట్టడం అనేది మరొక నిల్వ చేయు విధానం. ఒక పెద్ద పాత్రలో బెండకాయల్ని వేసి నీటితో శుభ్రంగా కడగండి. దానివల్ల వాటిపై అంటిన దుమ్ము పోతుంది. చాకుతోటి బెండకాయల్ని 1 సెంటీమీటర్కి తక్కువ కాకుండా ముక్కలుగా కొయ్యండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత త్వరగా ఎండుతాయి. బెండకాయల్ని ఒక ఎత్తైన బల్లపైన కానీ, ఒక చేప పైన కానీ, పొడి బట్ట పైన కానీ నీడలో 5 నుంచి 7 రోజుల వరకు ఆరబెట్టండి. ఎత్తైన బల్ల ఉపయోగించడం ద్వారా దుమ్ము తూలి నుండి మనం పంటని కాపాడవచ్చు, మరియు నీడలో ఆరబెట్టడం వల్ల వాటి రంగు మారకుండా బాగా ఎండుతాయి.
1: బెండకాయ ఎండినప్పుడు అది కొంచెం కుదించుకుపోతుంది, మరియు వాటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది గలగలా అని శబ్దం వస్తుంది. అది పూర్తిగా ఎండినట్లు మనకు అర్థమవుతుంది.
2: బెండకాయ విత్తనాలు కింద పడి విడిపోయినప్పుడు, వాటి ముక్కలు కుదించి చిన్నవైనప్పుడు అవి ఎండినట్లు అర్థమవుతాయి. కానీ మీరు తొందరపడి వాటిని పూర్తిగా ఎండనివ్వకుండా సేకరించి నిల్వ చేస్తే పూజ పడతాయి. మీరు వాటిని పూర్తిగా నీడలో ఆరేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.
0: చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిల్వ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నెమరి వేసుకుందాం. బెండకాయ విటమిన్ సి మరియు ఐరన్ సమృద్ధిగా కలది. బెండకాయల్ని ముదరకుండా పీచులాగా మారకముందే పంటను కోసేయాలి. పంటని చాకుతో ప్రతి 2 రోజులకు ఒకసారి చెట్టు తెగకుండా కాపు పాడవకుండా జాగ్రత్తగా కోసి నిల్వ చేసుకోవాలి. దానివలన పంట 6 నెలల వరకు పొడిగించబడుతుంది. లేత బెండకాయ పిందెలను తర్వాత కాపు కోసం ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉన్న బుట్టలో సేకరించిన బెండకాయల్ని నీడలో ఆరపెట్టుకోవాలి. బెండకాయల్ని బుట్టలో పెట్టి తడిబట్టను కప్పడం వలన 1 వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెండకాయల్ని 3 వారాల వరకు తాజాగా ఉంచడం కోసం డెసర్ట్ ఫ్రిడ్జ్ని వాడాలి. రోజుకొక్కసారి నీళ్లు జల్లాలి. బెండకాయల్ని సెంటీమీటర్ తగ్గకుండా కోసి నీడలో ఆరబెట్టడం

వలన సంవత్సరం వరకు వాటి పోషకాలను రంగుని కోల్పోకుండా జాగ్రత్త పరచవచ్చు. ఎంతకాలం మనం బెండకాయల్ని జాగ్రత్త పరుస్తామో అంతకాలం వరకు మనం డబ్బుని సంపాదించుకోవచ్చు.

మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9119 3.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేక్ బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త.
0: చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. ఈరోజు ఆయుష్మాన్ భవ అనే ప్రోగ్రాంతో మీ ముందుకైతే వచ్చేసానండి. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను పంచుకునే ముందు ఒక స్మాల్ బ్రేక్.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 1993.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. అర్ధరాత్రి 12 దాటి అరగంట అయింది. నిద్ర వస్తున్నట్టే ఉంది, కానీ కన్నెప్పలు మూతపడడం లేదు. అంకెలు లెక్క పెట్టినా, గోరువెచ్చని పాలు తాగినా నిద్రాదేవత కరుణించట్లేదు. ఆధునిక జీవనంలో ఇలా నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. నేడు నిద్రలేమి అతిపెద్ద ఆరోగ్య సమస్య. దానికి చెక్ పెట్టే సాధనాల్లో ఒకటిగా స్లీప్ మ్యాక్సింగ్ ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో చర్చను లేవెత్తిన ఈ సరికొత్త నిద్రా విధానం గురించి తెలుసుకుందామా? జీవితంలో ఏం కావాలి? ఆహారం, చదువు, ఉద్యోగం, సౌందర్యం, డబ్బు. వీటిలో ఏది ఉన్నా లేకపోయినా, ఏది తక్కువైనా నిద్ర మాత్రం కావాల్సిందే. రకరకాల కారణాల వల్ల చాలా మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల దాకా నిద్రాదేవి కరుణించక బెడ్ మీద అటు ఇటు దొర్లుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నిద్రకు సంబంధించిన సర్వేలన్నీ ఆందోళన కలిగించే విషయాలనే చెప్తున్నాయి. ఒక సర్వే ప్రకారం 2023 సంవత్సరానికి గాను భారతీయుల్లో 61% మంది 6 గంటల కంటే తక్కువే నిద్రపోయారట. రోజుకి 7 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారిలో ఒబిసిటీ, డయాబెటీస్, హృదయ రోగాలు, బీపీ, ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. భారతీయుల్లో 3/4 జనం డిస్నోమియాతో బాధపడుతున్నారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ పరిశోధనలో వెల్లడైంది. ఒక్క మన దేశమే కాదు, ప్రస్తుతం ప్రపంచమంతా నిద్రలేమితో బాధపడుతుంది. ఉరుకుల పరుగుల జీవన చక్రంలో బందీ అయిన ఆధునిక మానవుడికి చిక్కని నిద్రను అందించేందుకు వ్యాయామాలు, ఔషధాలు, ఉత్పత్తులు, టెక్నిక్లు ఇలా ఎన్నో మార్కెట్ నిండా ఉన్నాయి. వెల్నెస్ రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతులు వస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఒక

తాజా సాధనే స్లీప్ మ్యాక్సింగ్. ఎలాంటి అడ్డంకులు లేకుండా కంటి నిండా హాయిగా నిద్రపోయేందుకు కావలసిన చక్కని వాతావరణం కలిగించే ఒక కలగా స్లీప్ మ్యాక్సింగ్ని చెప్పవచ్చు. దీన్నే కొందరు శాస్త్రం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ విధానంలో నిద్ర కోసం సలహాలు, వ్యాయామాలు, ఉత్పత్తులు ఉంటాయి. సోషల్ మీడియాలో స్లీప్ మ్యాక్సింగ్ ఒక వెల్నెస్ ట్రెండ్గా మారింది. ఈ తరహా వీడియోలకు మంచి స్పందన లభిస్తోంది. కరోనా తర్వాత వచ్చిన కొత్త ట్రెండ్లో ఇదొకటి. కోవిడ్ మహమ్మారి వల్ల జీవన విధానమే మారిపోయింది. ప్రతి ఒక్కరిలో మునుపెన్నడూ లేనంత ఆరోగ్య స్పృహ పెరిగింది. రోజురోజుకు ఖచ్చితంగా 7 గంటలు నిద్రపోవాలన్నది నియమంగా పాటిస్తున్నారు ఎందరో. అందుకోసం రకరకాల పద్ధతులను ఆశ్రయిస్తున్నారు కూడా. ఓకే లిజనర్స్, ఈ విషయం గురించి మరికొంచెం తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. స్లీప్ మ్యాక్సిన్ లో నిద్ర కోసం ఔషధాలు, పలు రకాల ఉత్పత్తులు, రకరకాల సాధనాలను వినియోగిస్తున్నారు. అయితే వీటిల్లో కొన్ని వినడానికి, చూడడానికి కూడా క్రేజీగా అనిపిస్తాయి. పైగా వీటన్నిటితో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు. మంచి నిద్రను అందించే ద్రావణంలా స్లీప్ గర్ల్ మాక్టైల్ ఇటీవల బాగా పాపులర్ అయిందండోయ్. మెగ్నీషియం, చెర్రీ జ్యూస్, ప్రిబయోటిస్ సోడాల మిశ్రమమే ఈ సోడా. ఈ ద్రావణం గురించి తొలిసారి 2023లో ఒక మనిషి తన టిక్టాక్లో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి కొన్ని లక్షల మంది నిద్రపోయేందుకు ఈ ద్రావణాన్ని వినియోగిస్తున్నట్లుగా ఒక సర్వే పేర్కొంది. మన శరీరంలో నిద్రను నియంత్రించే హార్మోన్ మెలటోనిన్. ఈ హార్మోన్ స్థాయిని పెంచే శక్తి మెగ్నీషియానికి ఉందట. అంతేకాకుండా ఆదుర్ద, ఆందోళనను తగ్గించి నాడీ వ్యవస్థ రిలాక్స్ అయ్యేలా కూడా చేస్తుందట. చెర్రీ రసంలో కూడా మెలటోనిన్తో పాటు నిద్రను మెరుగుపరిచే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ ద్రావణాన్ని ఎక్కువగా తాగితే విరోచనాలు అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఓకే లిజనర్స్, ఈ విషయం గురించి మరికొంచెం తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
2: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు ప్లాంట్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. చాలా మందిలో గురక వల్ల కూడా నిద్రలేమి ఏర్పడుతుంది. స్లీప్ మ్యాక్సింగ్ విధానంలో నోటికి టేప్ వేసుకుని పడుకోవడం ఒకటిగా చలామణిలో ఉంది. దీంతో గురకను కట్టడి చేయవచ్చు అంటున్నారు. అయితే స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్న వాళ్ళు టేప్ ధరించడం మంచిది కాదు, సరైన అవగాహన లేకుంటే ఒక రకంగా ప్రమాదమే అని చెప్తున్నారు. ఎన్ని అడుగులు వేసాం, ఎంతసేపు వర్కౌట్స్ చేశామన్నది తెలుసుకోవడానికి కొన్ని రకాల డివైజులను వినియోగిస్తాం. అచ్చం అలాగే నిద్రను ట్రాక్ చేయడానికి కూడా మార్కెట్లోకి డివైజులు వచ్చాయి. అయితే ఈ స్లీప్ ట్రాకర్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందనే విషయం మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్లీప్ ట్రాకర్స్ని నిద్రలేమి కనిపెట్టి కట్టడి చేసే యంత్రాలుగా భావించలేం. కాకపోతే ట్రాకర్ అందించే డేటాతో ఎన్ని గంటలు నిద్రపోతున్నామన్నది వైద్యుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే స్లీప్ మ్యాక్సింగ్ కోసం చేసే

ప్రయత్నాలు ఒక్కొక్కసారి బెడిసికొట్టచ్చు కూడా. ముఖ్యంగా నిద్ర ట్రాకింగ్ కు సంబంధించి అతిగా వ్యవహరించడం, అనుకున్నంతసేపు నిద్రపోవడం లేదని ఆందోళన చెందడం, సరిగ్గా నిద్ర పట్టడం లేదని బాధపడడం, ఇవన్నీ కూడా నిద్రను తగ్గించేవే కానీ మెరుగుపరిచేవి కాదు. నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి కానీ దాని గురించి అతిగా ఆలోచించకూడదు. అసహజ పద్ధతుల్ని ఆచరించడం అంత అనుసరణీయమైన విషయం కాదని నిద్రకు సంబంధించిన నిపుణులు పేర్కొంటున్నారు. ట్రెండ్ గా మారిన స్లీప్ మ్యాక్సింగ్ పద్ధతులను అనుసరించే ముందు ఒకసారి వైద్యులు, వెల్నెస్ ఎక్స్పర్ట్లను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించడం మంచిది. ఒక్కటి మాత్రం నిజం, నిద్ర అనేది అతి ముఖ్యమైనది. అనేక ఆరోగ్య సమస్యలకు, మానసిక సమస్యలకు కూడా నిద్రతో సంబంధం ఉంది. ఎవరికైనా క్వాలిటీ నిద్ర కావాల్సిందే. అయితే సీజనల్ ట్రెండ్స్, ఇతరత్ర ప్రయోగాల కన్నా సహజ పద్ధతుల్లో నిద్రపోవడానికి ప్రయత్నించండి. అన్ని విధాలా అదే మంచిది. ఆరోగ్యకరం అనే విషయాన్ని మరవద్దు. ఓకే లిజనర్స్, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నా. మళ్ళీ తిరిగి ఇదే సమయానికి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో ముందుగా మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి. చెయ్యాలి అనుకునేవాడికి చేతి నిండా పని, బద్ధకస్తుడికి పనే లేదు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, పని చేసే అలవాటున్నవారు ఏదో ఒకటి చేయాలి అనే తాపత్రయంతో తామే పనుల్ని వెతుక్కుని మరీ చేస్తూ ఉంటారు. వారికి ఎప్పుడూ పని ఉంటూనే ఉంటుంది. ఇక బద్ధకస్తులకి ఎదురుగా ఎన్ని పనులున్నా తరువాత చేద్దాంలే అనే భావనతో ఉండిపోతారు. ఏ పని లేనివారిలాగా కూర్చుంటారు. పని చేయడం అనేది పని ఉండడం లేకపోవడం అని కాకుండా వారి వారి తత్వాల్ని బట్టి ఉంటుంది అని చెప్పడానికి ఈ సూక్తిని ఉపయోగిస్తారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. మళ్లీ చుక్కెదురైంది. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఇది వరకు ప్రయత్నించిన పని అవలేదు సరికదా, మళ్లీ ప్రయత్నించినా కూడా అలాగే, పరిస్థితి తారుమారైంది అని చెప్పడానికి ఈ సూక్తిని ఉపయోగిస్తారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఎందుకు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం, ముందర బ్రతికితే తర్వాత సంగతి తర్వాత అనే భావంలో ఇలా అంటారు, బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకచ్చు అని. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. ఎందుకొచ్చిన బలవంత మాఘస్నానం. మరి ఈ సూక్తి యొక్క అర్థం, కొందరిని వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒత్తిడి చేసి ఒప్పించే ప్రయత్నం.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాలు

ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి. వంతుల మారి మొగుడు ఉరేసుకు చచ్చాట. మరి ఈ సూక్తి యొక్క అర్థం, కొందరు కేవలం వంతులకు పోయి చివరికి తమకే నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. మరి అటువంటి వారిని ఇలా అంటారు, వంతుల మారి మొగుడు ఉరేసుకు చచ్చాట అని. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. చావుకు పెళ్లికి ఒకే మంత్రం అన్నట్లు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, మనకు విషయ పరిజ్ఞానం లేదని తెలిస్తే చాలు, కొంతమంది పూర్తి విరుద్ధమైన వాటిని కూడా సమర్థించి చెప్పడానికి ప్రయత్నిస్తారు. మన జీవితాలకు సంబంధించిన విషయాల్లో కనీస పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి, లేకపోతే ఇలాగే మోసపోతారు అని చెప్పడానికి ఈ సూక్తిని ఉపయోగిస్తారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. తులసివనంలో గంజాయి మొక్కల. మరి ఈ సూక్తి యొక్క అర్థం, కొన్ని సందర్భాల్లో ఒక మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కల వంశంలో లేదా కుటుంబంలో ఎవరూ ఊహించనంతటి అప్రాచ్యుడు, దుష్టుడు పుట్టి ఆ కుటుంబ మర్యాదల్ని మంట కలుపుతూ ఉంటాడు. ఆ పరిస్థితి చెప్పేదే ఈ సూక్తి, తులసివనంలో గంజాయి మొక్కలాగా అని.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
1: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి.
3: సమోదమోధృతి క్షమా సౌచమింద్రియ నిగ్రహ

ఈ శ్లోకం యొక్క అర్థం శమము, దమము, ధైర్యము, ఓర్పు, శుచిత్వం, ఇంద్రియ నిగ్రహం, తెలివి, జ్ఞానము, సత్యము, కోపము లేమి ఈ పదిన్ని ధర్మ లక్షణాలు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

సూత్రం. ఈ శ్లోకం యొక్క అర్థం వేదమును అభ్యసించుట, జ్ఞాన సంపాదనము, ఇంద్రియ నిగ్రహము, అహింస, గురు శుశ్రూష ఇవియే మానవులకు నిశ్రేయసము అనగా పరమసుఖమును ఉత్తమ లోకములను ఇచ్చును అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: కృతజ్ఞత అర్థం? సర్వ ప్రాణులయకయు సర్వ ప్రవృత్తులున్ను సుఖము కొరకే అయి ఉన్నవి.
1: ధర్మము లేకుండా సుఖము లేదు,
2: కావున ధర్మ పరుడివి కమ్ము అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
4: ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.
5: సత్యమేవే స్వరో లోకే సత్యే ధర్మః ప్రతిష్ఠితః. సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం.
4: ఈ శ్లోకం యొక్క అర్థం, లోకమునందు సత్యమే దైవము, సత్యమందే ధర్మము ప్రతిష్ఠితమే ఉంటుంది. జగత్తంతా సత్యమూలకమే, సత్యమును మించిన పరమపదం ఇంకొకటి ఏమీ లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: तपः सत्यमूला क्रिया सर्वा सत्यात् परतरो नहि.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, దైవము యొక్క ప్రత్యక్ష స్వరూపమే సత్యం, అదియే గొప్ప తపస్సు. సర్వకర్మలు సత్యమే ఆధారంగా గలవి, సత్యము కంటే గొప్పది ఏమీ లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: जपः सच्चहीनं तपोव्यर्थम् ऊषरे पवनं यथा.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, ఊషర క్షేత్రమందు బీజములు చల్లుట వ్యర్థమైనట్లుగాని సత్యహీనమైన పూజ జపము తపము ఇవన్నీ కూడా నిరుపయోగములే అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో రేడియో విష్ణు 90.4.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334012.

0: waiting for the bus.
1: Correct. Okay, children. That's enough for today. Bye-bye.
2: Thank you, teacher. Bye-bye.
3: మరొక విద్యా కార్యక్రమం ఆంగ్ల పాఠం యూజింగ్ ఎట్ క్వార్ సెవరల్ పర్పస్ వీటి గురించి వింటారు.
4: రఘు, లావణ్య, వేర్ ఆర్ యూ?
5: హియర్ దే ఆర్ మై డియర్, దే ఆర్ విత్ మీ, డోంట్ వరీ.
4: రఘు, లావణ్య, వై డిడ్ యూ గో అవుట్? ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్.
6: ఓ మామ్, వి ఆర్ సారీ.
7: బట్ మమ్మా, యూ సెడ్ It's hot outside. What is hot outside?
6: Lavanya, do you mean to say what does it mean here?
7: Yes, Raghu, you're right. Suppose when we say, this is my pen, it's black.
6: Here, the word it means your pen, doesn't it?
7: Oh, yes. Now, Mama, please tell me what the word it in your sentence stands for.
5: Raghu, what did mother say to you? Can you repeat the sentence?
6: Yes, it's very hot outside. Am I right, mom?
8: Yes, Raghu, you are right. Here I used the word it to talk about the weather. Lavanya, can you give me an example for this?
7: Yes, Mama, it's very cold in winter.
6: Oh, Papa, I am very much confused. Please explain to me clearly.
5: Sadharananga, it ane padani, oka vastuvu, sthalamu, modalaina vati perlaku badaluga upayogistam. For example, this is my pen. It is black. Ikkada, second sentence lo unna it, first sentence lo ni pen ane vastuvu ni suchistundi.
8: Maruka example chudandi. Hyderabad is our capital city. It's a big city. Ikkada second sentence loni it ane padam Hyderabad ane peruku badaluga upayogincham.
7: Okay, Mama, let me give another example. This is a table. It has four legs.
6: Shall I give one more example?
5: Yes, why not?
6: This ball is mine. Raju gave it to me.
8: That's great. Chusara, manam it ane padani ఒక వస్తువు, స్థలం మొదలైన వాటి పేరుకు బదులుగా ఎలా ఉపయోగిస్తాము? ఇట్ అనే పదాన్ని ఈ విధంగా ఉపయోగిస్తే అప్పుడు దానిని పర్సనల్ ప్రొనౌన్ గా ఉపయోగించినట్లు అన్నమాట.
6: థ్యాంక్ యూ మామ్.
7: థ్యాంక్ యూ పప్పా.
6: పప్పా, మదర్ సెడ్ దాట్ వీ కెన్ యూజ్ ద వర్డ్ ఇట్ టు టాక్ అబౌట్ ద వెదర్. వాట్ ఆర్ ద అదర్ యూజెస్ ఆఫ్ ఇట్? ప్లీజ్ టెల్ మీ పప్పా.
5: Yes, listen. We can use the word it for different purposes. The first one is to talk about the weather. And you have listened to some examples, haven't you?
6: Yes, Papa, we know them.
5: Then why don't you repeat it for me?
6: It's very hot outside.
9: Shall I give the second example, Papa?
5: Yes, please.
9: It's very cold in winter. Sare narra, weather ante vatavarnanni telichetaniki ఇట్ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నారు కదా. ఇంతకుముందు చెప్పినట్లు ఇట్ని పర్సనల్ ప్రొనౌన్ గా కాకుండా ఇతర సందర్భాల్లో ఉపయోగించినట్లయితే అప్పుడు ఇట్ అనే పదాన్ని ఇంపర్సనల్ ఇట్ అని అంటాం. ఏమంటాం ఒకసారి మీరు చెప్పండి.
6: ఇంపర్సనల్ ఇట్ అని అంటాము.
7: నాన్న, ఇట్ యొక్క మరికొన్ని యూజెస్ గురించి చెప్పారు.
5: Yes, the second use is to talk about the time.
7: How do we use it to talk about the time, Papa?
8: Listen. I'll give you an example, Lavanya.
5: How many bells did you hear, my child?
7: 4, Papa.
5: So, what is the time now?
7: 4 o'clock, of course. It's 4 o'clock now.
8: See, it's 4 o'clock now.
6: It's 4 o'clock now.
5: Well then, what was the time half an hour ago?
6: It was 3:30.
8: Repeat it, Lavanya.
7: It was 3:30.
5: Okay, we can use it to tell the date.
6: To tell the date?

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: స్పెషాలిటీ క్లినిక్.
1: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఇఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్.

0: ரெஜிஷோரூம், போலீஸ் பம்பு சென்டர், பிபி ரோட், பீம்வரம். செல் 9866742558.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9113.

0: ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్యకళ.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషీ డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది.

నానో జూనియర్ కాలేజ్ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742555.

0: చర్మ సమస్యలు గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్రా డిఎన్బి ఆర్థో ఎంఎన్ఎంఎస్ ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: 8500136630.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
0: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9119 3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
1: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్.
2: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
1: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి. ప్రాణాలు
2: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: Dr. Sanjay Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjay Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ee vidhamaina side effects lekunda treatment cheyabadunu. Head office address, ground floor, SR Raju Building, Town Railway Station Road, Gnananda, Kanti Aspatri Yedruga, Bhimavaram 2. Contact 9494565858.
1: Summer special, challa challani chitkalu.
2: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
1: బంగిని పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
2: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
1: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
2: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మరికొద్ది క్షణాల్లో కథానిక కార్యక్రమాన్ని వింటారు.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పతి పత్ని కథ వింటారు. రెడ్డి గారు ఆయన భార్య రోజు గొడవ పడుతున్నారట. వ్యవహారం ముదిరి విడాకులు దాకా వచ్చిందట. నిన్ననైతే ఆమె వంట కూడా మానేసి ఉపవాసం ఉన్నారట. ఆయన బయట హోటల్లో ఏవైనా తిన్నారో ఏమో. పని మనిషి వెళ్తే తోమటానికి అంటులు లేవట. వంట చేయలేదని రెడ్డిగారి భార్య చెప్పారట. ఆమె బాగా నీరసించిపోయారట. వాళ్ళింట్లో పని మనిషి చెప్తే తెలిసింది అన్నాను మా వారితో. ఈ వయసులో విడాకులా? అంతగా కలిసి ఉండలేకపోతే విడివిడిగానైనా కొంతకాలం దూరంగా ఉండాలి. కానీ ఈ వృద్ధాప్యంలో విడాకులేంటి? అసహ్యంగాను పని మనిషి ఏదో తెలియక అంటుందిలే అన్నారు మావారు. పోనీ మనం కల్పించుకుని వాళ్ళ మనస్పర్ధలకు కారణమేంటో తెలుసుకుని మనకు వీలైనంత సాయం చేస్తే తప్పేముంది? ముందుగా మీరు రెడ్డిగారిని కలిసి అసలు విషయం ఏంటో రాబట్టకూడదు అన్నాను. మొగుడు పెళ్ళాల వ్యవహారంలో మనం తలదూర్చడమేంటి? అయినా ఇతరుల చేత చెప్పించుకునే వయసు వాళ్ళది అన్నారు మావారు. బాగుంది, ఇరుగు పొరుగు అన్నాక మంచికి చెడుకి ఒకరికొకరు సహాయపడకపోతే ఎట్లా? వాళ్ళు పెద్దవాళ్ళు కొనుకుని మనం జోక్యం చేసుకున్నా మీకెందుకు పొమ్మని తీసిపారేరు. ఏ వయసులో ఉన్నా ఒక్కోసారి ఇతరుల సలహా సహకారాలు అవసరం పడచ్చు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆశించిన ఫలితం వచ్చిందా? మంచిదే. రాలేదా? దైవ నిర్ణయం అలా ఉందనుకుని సరిపెట్టుకుందాం అన్నాను నేను. మావారిని ఎలాగైనా ఈ విషయంలో ఒప్పించి రెడ్డిగారితో మాట్లాడించాలని. చూద్దాంలే, వీలు చూసుకుని మాట్లాడతాను అన్నారు. చూద్దాంలే అంటూ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఈ లోపల ఆవిడ పెట్టే బేడ సర్దుకుని ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈరోజు శనివారం, మీకు సెలవే కనుక ఈరోజే రెడ్డిగారిని కలిసి మాట్లాడండి. అవసరమైతే నేను రేపు రెడ్డిగారి భార్యతో మాట్లాడతాను. ఎలాగోలా వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిరితే ఒక మంచి పని చేశామనే తృప్తి మిగులుతుంది అన్నాను. ఈరోజు కాదులే, వేరే పనులున్నాయి, రేపు చూద్దాం అన్నారు. నాకెందుకు ఈ విషయం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించేసి రెడ్డిగారి దంపతులు సుఖంగా కలిసిమెలిసి ఉంటే చూసి ఆనందించాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. రెడ్డిగారికి 65 ఏళ్లుంటాయి. ఆయన భార్యకు కూడా ఇంచుమించుగా 60 వయసుంటుంది. ఇద్దరే సంతానం, ఒక కొడుకు కూతురు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళైపోయి అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన రెడ్డిగారికి కొబ్బరి, మామిడి, అరటి తోటలతో పాటు వరి పొగాకు మళ్ళు అన్నీ కలిపి 100 ఎకరాలకు తగ్గని పొలం ఉంది. ఇంకా ఏవేవో వ్యాపారులు చేసి గడించింది కూడా కలిపితే తరతరాలు తిన్నా తరగని ఆస్తిపాస్తులు. అష్టలక్ష్మిలు నిలయమే ఉన్న ఆ ఇంట ఏం తక్కువైందని? మొగుడు పెళ్లాల మధ్య పొరపచ్చాలు, ఏమీ లేనివాడికి ఆకలి బాధ ఒక్కటే, అన్నీ ఉన్నవాడికి అజీర్తి రోగంతో పాటు అన్నీ బాధలే. కాయ కష్టం చేసేవాడు కటిక నేల మీదైనా కంటి నిండా నిద్రపోగల భాగ్యవంతుడు. కాలు చెయ్యి కదపకుండా శ్రమ తెలియని ఐశ్వర్యవంతుడు పట్టుపరుపులపై పడుకున్న పట్టుమని 10 నిమిషాలైనా సుఖంగా కునుకు తీయని నిర్భాగ్యుడు. మా వారు రెడ్డిగారితో రేపు మాట్లాడతానన్నారు కదా అని ఈరోజుకు ఆ విషయం కాస్త వాయిదా వేశాను. అయినా సరే రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. తలపెట్టిన కార్యం రేపు ఎలాగైనా కార్యరూపం దాల్చి సమస్య తాత్కాలికంగానైనా పరిష్కరమైపోవాలని దారాటం. నాకు నిద్ర పట్టకుండా ఉంటే మా వారు గురక పెట్టి నిద్రపోతున్నారు. చిర్రెత్తుకొచ్చింది నాకు ఆయన్ని ఎలాగైనా నిద్రలేపాలని. మంచం మీద నుంచి లేచి మంచినీళ్ళు తాగటానికన్నట్లు గదిలో లైట్ వేశాను. నా ప్లాన్ సక్సెస్. మావారికి నిద్ర భంగమై, ఏంటి లైట్ వేశావు అన్నారు. మంచినీళ్లు తాగటానికి అన్నాను నీళ్ల సీసా చేతిలోకి తీసుకుంటూ. మావారికి ఒకసారి మెలకు వస్తే మళ్ళీ 1/2 గంట దాకా నిద్రపట్టదు. ఏమీ తినేం, నా కోరిక నెరవేరింది. ఏం తినట్టు? ఏంటి నిద్రపట్టడం లేదా అన్నాను మావారితో. లైట్ వేసి డిస్టర్బ్ చేసావుగా అన్నారు విసుక్కుంటూ. వెంటనే లైట్ తీసేసి, పోనీ ఏమైనా మాట్లాడనా అన్నాను. ఏం మాట్లాడతావు అన్నారు కళ్ళు మూసుకుని. రెడ్డిగారు ఆయన భార్య ఎందుకు గొడవ పడుతున్నారంటారు అన్నాను. నీకేమైనా మతిపోయిందా? అర్ధరాత్రి లేపి సోది అడుగుతున్నావు, నోరు మూసుకుని పడుకో అన్నారు కోపంగా. దుప్పటి కాస్త తలపైకి లాక్కుంటూ,
ఈ మానవుడికి నిద్ర తప్ప మరేదీ పట్టదు. గొణుక్కున్నాను నాలో నేనే. కాసేపటికి మా వారు దుప్పటి పక్కకు దూసి

లేచి కూచుని దుప్పట్లో దోమ దూరినట్లుంది. ఒకటే కుట్టేస్తుంది. లైట్ వేసి బస్కిట బ్యాటరీ లేబట్రా అన్నారు. లైట్ వేస్తే నాకు నిద్ర పట్టదు అన్నాను. ఆ ఇందాక తమరు లైట్ వేసినప్పుడు లేదా, అధ్యాసా అంటూ గయ్యమన్నారు. అర్ధరాత్రి గొడవెందుకు లేమని లేచి వెళ్ళి లైట్ వేసి బాస్కెట్ బ్యాట్ తెచ్చి మా వారికిచ్చాను. అంతే. ఇక మా వారు బ్యాట్ పుచ్చుకుని షటిల్ కాక్ ఆడుతున్నట్లు గాలిలో బ్యాట్ ఊపుతూ పూనకం వచ్చిన వాళ్ళు వేపకొమ్మలు పట్టుకుని విరుచుకుపడ్డట్టు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే నాకు నవ్వాపుకోవటం, కష్టమవటంతో పాటు ఆ బ్యాట్ నాకు ఎక్కడ తగులుతుందనన్న భయం కూడా తోడై దూరంగా వెళ్ళి కేన్ కుర్చీలో కూలబడ్డాను. ఆయన 10 నిమిషాలు గదంతా తిరిగేసి మంచం ఎక్కి దీకి దూకి లాంగ్ జంపులు హై జంపులు చేస్తూ దోమల్ని వేటాడి బ్యాట్కి చిక్కిన దోమల ప్రాణాలు టప్ టప్ టప్ అంటూ పేరి గాల్లో కలిసిపోగా క్రికెట్లో సెంచరీ కొట్టి అవుట్ అయిన సచిన్ అలసిపోయినట్లు మంచినీళ్ళ బాటిల్లో మిగిలిన 1/2 లీటర్ నీళ్లు గడగడా తాగేసి బ్యాట్ పక్కన పెట్టి పెవిలియన్కు అదే బెడ్ మీదకు చేరుకుని దీనికంతటికి నువ్వే కారణం అన్నట్టుగా నా వంక కొరకరా చూసి మళ్ళీ దుప్పటి ముసుగు పెట్టి పడుకున్నారు. దోమలు కుట్టడానికి పెళ్ళామే కారణమా, ఏంటో ఈ మగాళ్ళు అన్నింటికి పెళ్ళాల మీదే విరుచుకుపడతారు. నిజం చెప్పొద్దు. నాకు ఆ క్షణంలో ఓ పెద్ద రాకాసు దోమలో పరకాయి ప్రవేశం చేసి ఆయన ఒళ్ళంతా కుట్టి కుట్టి ఆయన గోక్కుంటూ కూచిపూడి కథకళి భరతనాట్యం చేస్తుంటే చూసి తరించాలన్న కసితో కూడిన కోరిక కలిగింది. మనకంత అదృష్టం కూడానా? ఏమైతేనే మా వారు పడ్డ అవస్థకు నాకు నవ్వు, నాతో మాట్లాడకుండా పడుకున్నందుకు కోపం వచ్చాయి. కుర్చీలోంచి లేచి వెళ్ళి లైట్ తీసి ఆయన పక్కనే వెళ్ళి పడుకున్నాను. ఇక నిద్ర రానంటే రానని మొండికేస్తోంది. నా ఆలోచనలు రెడ్డిగారి భార్య మీదకి మళ్ళాయి. వయసులో నాకన్నా 7-8 ఏళ్ళు పెద్ద ఆవిడే అయినా ఫ్లాట్లో ఉన్న ఆడవాళ్ళందరితో కలుపుకూలుగా ఉండటం, పేరంటానికో పూజలు వ్రతాలకో పిలిచినప్పుడు కాదనకుండా వచ్చి పెద్ద మనిషి తరహాగా ఉండి పళ్ళు తాంబూలాలు తీసుకెళ్లటం చూస్తుంటే ఎంతో మర్యాదస్తురాల్లా కనబడతారు. ఇంకా చెప్పాలంటే రెడ్డిగారే రిజర్వ్డ్గా ఉంటూ హోదా దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆయనకు ఇబ్బంది అయితే తప్ప మరెవరికి ఏ అసౌకర్యం కలిగినా మనకెందుకులే అని తప్పించుకు తిరిగే నైజమైంది. కనీసం మావారైనా నేను ఫలానాది మంచి అని చెప్తే వింటారు, కానీ రెడ్డిగారు అందుకు పూర్తిగా విరుద్ధం. ఒక్క మాటలో చెప్పాలంటే రెడ్డిగారు పూర్తిగా స్వార్థపరుడు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య గొడవలెందుకో, మొగుడు పెళ్లాల మధ్య మనస్పర్ధలకు కారణాలు యవ్వనంలో ఒక రకంగా, నడి వయసులో ఇంకో రకంగా, మలి వయసులో మరో రకంగా ఉంటాయనుకుంటాను. అయినా విడిపోవాలనుకునేంత స్థాయికి దిగజారటం ఏం పద్ధతి? కాకపోయినా విడిపోయి ఏం చేస్తారు? ఈ వయసులో ఏం సాధిస్తారు? ఎవరి పంచను చేరతారు? ఆలోచిస్తే నవ్వొస్తోంది. ఖాళీగా లేకుండా ఏదో వ్యాపకం పెట్టుకుని బిజీగా ఉంటుంటే గొడవలు పడే తీరిక లేక శేష జీవితం కలిపి బతికేయచ్చు. ఖాళీగా ఉండి ఏం తోచక కాలక్షేపం కోసం గొడవలు పట్టడం తప్పితే విడిపోయి విడాకులిచ్చుకునే వయసు ఇది. వినటానికే ఎప్పటిగా ఉంది. అయినా పెళ్లికి కనీస వయసు పరిమితి ఉన్నట్లే విడాకులకు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఉండాలేమో. నా దృష్టిలో రెడ్డిగారి భార్య చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఆంతరంగిక విషయాలు నాకు తెలియకపోయినా అవసరమైతే నేను కూడా ఆవిడకు ఒక చెల్లెల్లా నా చేతనైన సహాయం తప్పక అందిస్తాను. దానికి ముహూర్తం రేపే. తెల్లవారుగాని ముందుగా మా వారు రెడ్డిగారితో మాట్లాడి వచ్చాక ఆ తర్వాత నేను రెడ్డమ్మ గారితో మాట్లాడి వస్తాను.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494 5

మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ಸಹಿಯ ಸೈಕ್ಲೋನ್.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదిరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: विष्णु एफएम 90.4।
1: హాయ్ లిజ్నెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిజ్నెస్ మరీనటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంగి గారి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. రేలంగి కేవలం కమెడియన్ పాత్రలకి మాత్రమే పరిమితం కాలేదు. కమెడియన్ కమ్ విలన్గా, కమెడియన్ కమ్ పేతాస్తో కూడిన క్యారెక్టర్ యాక్టర్గా

ప్రవృత్తులు గల పాత్రలను అతడు ధరించాడు. దీనికి తర్కణం రోజులు మారాయి, రాజు పేద, పెంకి పెళ్ళం వంటి చిత్రాలు, సాంఘికాలు, పౌరాణికాలు, జానపదాలు, ఇలా ఏ తరహా చిత్రంలో ఎలాంటి పాత్రనిచ్చినా తనకి తానే సాటి అని అనిపించుకున్నాడు. ఒక టౌన్లో 3-4 థియేటర్లుంటే ఒక్కోసారి వాటన్నింటిలోనూ రేలింగిని చూసి నవ్వే గొంతులే వినిపిస్తూ ఉండేవి. ఎందరు హీరో హీరోయిన్లైనా ఆయనకున్న పాపులారిటీ వాళ్ళెవరూ ప్రశ్నించలేరు. దీనికి అతను హాజరైన శతి దినోత్సవ సభలే ప్రబల నిదర్శనం. ఎంతమంది వచ్చినా, ఎవరు మాట్లాడినా రేలంగి లేచి నిలబడేటప్పటికీ సముద్ర ఘోషలాగా ఒకటే అలచడి, ఒకటే నవ్వు, ఒకటే చప్పట్లు. నిజంగా హీరోలు కూడా అసూయ చెందవలసినంతటి ప్రజాభిమానం, ఫాలోయింగ్ అని. 10 మంది సినీతారల మధ్య రేలంగి ఉంటే జనం రేలంగి మీదని ఎగబడేవారు. ఒకసారి ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ అన్నాడు, శత దినోత్సవానికి వెళ్లాం, మాకొక స్కూల్ వాళ్లు రిసెప్షన్ ఇచ్చారు, హెడ్ మిస్ట్రెస్ దగ్గర నుంచి స్టూడెంట్ల వరకు అందరూ కూడా రేలంగితో మాట్లాడేవాళ్ళే. మా మొక్కలు చూసిన వాళ్లేరు అని. చిత్రమంతా ఒకెత్తైతే ఆయన పాత్ర ఒక్కటి ఒక ఎత్తుగా అందరూ భావించే పరిస్థితుల్ని రేలంగి చిత్ర జగత్తులో తన పాత్రలతో సృష్టించుకోగలిగాడు. 1935లో రేలంగి చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన 25 లోపలి ఆయన నటించిన 36 చిత్రాలు శత దినోత్సవాలు జరుపుకున్నాయి. ఒక చిత్రం సువర్ణసుందరి రజతోత్సవం జరుపుకుంది. ఈ లెక్కలు కేవలం 1959 సంవత్సరం వరకే. ఆ తర్వాత కూడా రేలంగి నటించిన ఎన్నో చిత్రాలు శత దినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకున్నాయి. సాధారణంగా రేలంగి నటించిన చిత్రాలు అపజయం పొందడం అరుదు. ఒకవేళ చిత్రం ఫెయిల్ అయినా అతను మాత్రం ఈజీగా పాస్ మార్కులు సంపాదించుకునేవాడు. గెస్ట్ వేషాలకు సినిమా నటుడిగా తన కెరియర్ని ఆరంభించిన రేలంగి అంచెలెంచెలుగా ఎదిగి రోజుకి 4 చిత్ర నిర్మాణ సంస్థల్లో షూటింగులకి హాజరయ్యేటంత బిజీ అయిపోయాడు. హీరో హీరోయిన్ల కాల్షీట్లేనే దొరికేవి కానీ రేలంగి కాల్షీట్లు దొరకడం మాత్రం గగనం అయిపోయేది. వేషాలతో పాటు సంపాదన పెరిగింది, ఆస్తులు పెరిగాయి. 7 తరాలు తిన్నా తరిగిపోనంత ఆస్తిని రేలంగి సంపాదించగలిగాడు. రేలంగి ఇల్లు ఓ మహారాజుల సంస్థానంలో ఉండేది. ఓ చాకిలి ఇంట్లోని ఎప్పుడూ ఉండేవాడు. పండుగ వస్తుందంటే చాలు, ఓ 2 రోజుల పాటు టైలర్కి ఆ ఇంట్లో మకాం ఏర్పాటయ్యేది. ఇంట్లో 2 వంటవాళ్లుండేవారు. రోజుకి 50 మంది దాకా భోజనం చేసేవారు. రేలంగికి 2 సెక్రటరీలుండేవారు. షూటింగుల కారణంగా ఇంట్లో వాళ్లతో మాట్లాడటానికి కూడా సమయం దొరకనంత తీరికలేని మనిషే అయిపోయాడతను. రేలంగి సాధించిన విజయాన్ని గురించి పేకేటి శివరాం రేలంగికిష్టమైన పేకాటికి సంబంధించిన పరిభాషలోని ఇలా అన్నాడు, రేలంగి చిత్రసీమలో జోకర్. రేలంగి ఉన్న చిత్రం సెకండ్ సీక్వెన్స్ వంటిది. ఆయన మంచి వేషానికి సరిగ్గా ఆ చిత్రంలో పడితే ఆ ప్రొడ్యూసర్కి డీల్ షో కాక మరేంటి. అనేక మంది నిర్మాతలు రేలంగి లేని చిత్రం ఆల్ కౌంట్ అని ప్రచారం చేయడంలో ఆశ్చర్యమేముంది. ఒకసారి ఓ ప్రొడ్యూసర్ అన్నాడు, మొదటి నుంచి రేలంగి మా చిత్రంలో లేడు, మేము ఆయన్ని బుక్ చేసుకోలేదు. అంతా అయిన తర్వాత ఆఖరిన చిత్రం అంతా చూసుకుని ఇలా లాభం లేదు అని రేలంకి ఓ వేషాన్ని సృష్టించి కొన్ని సీన్లు కలిపి రిలీజ్ చేశాం. రమ్య అండ్ షో పెట్టానండి, లేకపోతే ఆల్ కౌంట్ చచ్చినంత పనయ్యేది అంటూ ఆనందంతో ఆ చిత్ర విజయానికి తనని తాను అభినందించుకున్నాడు. కొన్ని దశాబ్దాలు విభిన్న నటీనటులతో జంటగా నటించిన రేలంగి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తిపాస్తుల్ని కూడా సంపాదించుకున్నాడు. ఎన్నో ఇళ్లు కొన్నాడు, అమ్మాడు. చివరికి 6 మిగిలాయి. అందులో 3 తన అభిమానించిన గిరిజకి రాసిచ్చేశాడు. మిగిలిన 3 ఆయన మరణానంతరం కుమార్తెల వివాహార్థం రేలంగి కుమారుడు సత్యనారాయణబాబు అమ్మేశాడు. విజయ గార్డెన్స్లో చాలా స్థలం రేలంగి కొన్నది. అది ఈరోజు అమ్మితే 400 కోట్ల రూపాయలకి పైగా వస్తుంది. తాణేపల్లిగూడెంలో ఇళ్ళు, భూములు చాలా రేలంగి కొన్నాడు. 3 విదేశీ కార్లను కొనుగోలు చేశాడు. వాటిని కూడా వాళ్ళ అబ్బాయి అమ్మేశాడు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇక రేలంగి చిత్రాల్లో తన హాస్య పాత్రలకి కొన్ని ఊత పదాలని ఉపయోగించేవాడు. సినీ రచయిత రాసిన స్క్రిప్టులో తన పాత్రకి ఎలాంటి ఊత పదాలు లేకపోయినా తన పాత్రని తానే హైలైట్ చేసుకోవడం కోసం రేలంగి

సొంతంగా ఈ ఊత పదాలను సృష్టించుకునేవాడు. అతడు ఊహించినట్లే ఆ పదాలు ప్రజల్ని ఎంతో గిలిగింతలు పెట్టేవి. అతను మరణించిన చాలా కాలం తర్వాత ఆ ఊత పదాలను చిత్ర నిర్మాతలు తమ సినిమాలకి టైటిల్స్గా ఉపయోగించుకున్నారు. ఇలాంటి ఊత పదాలే కొన్ని: జంబలకిడి పంబ, ఇంటిగుట్టు, జూ లకటక, బలేరాముడు, కసపిసమస, బాలనాగమ్మ, ఏక్ నిరంజన్, అప్పు చేసి పప్పుకూడు, ప్రేమ వర్తిల్లాలి మొదలుగునవి. ఇక జమినీవారి బాలనాగమ్మ చిత్రంలో రేలంగి ధరించిన తలారిరాముడు పాత్రని మళ్లీ 17 సంవత్సరాల తర్వాత శ్రీ వెంకటరమణ వారి బాలనాగమ్మ చిత్రంలోనూ ధరించాడు. అలానే గొల్లబామ్మ చిత్రంలో ధరించిన పాత్రని 20 ఏళ్ల తర్వాత వచ్చిన బామా విజయం చిత్రంలోనూ రేలంగి ధరించాడు. ఇలాంటి విచిత్రాలు కొందరు నటుల జీవితాల్లో మాత్రమే జరుగుతాయి. హీరోగా రేలంగి, పెద్ద మనుషులు, రాజు పేద, మామకు తగ్గ అల్లుడు, పక్కింటమ్మే చిత్రాల్లో నటించి ప్రజలను అలరించాడు. రేలంగి అదృష్టం కొద్దీ అతనికి జంటగా నటించిన సూర్యకాంతం, గిరిజ, సూర్యకళ, సురభి, బాల సరస్వతి, ఛాయాదేవి వంటి నటీమణులందరూ మంచి ప్రతిభాశాలురే. వీరే కాదు, అతనికి గొప్ప కాంబినేషన్గా అమరిన రమణారెడ్డి, అతని పుత్రులుగా నటించిన పద్మనాభం, చలం, రాజబాబు వంటి హాస్య నటులందరూ కూడా చక్కని టాలెంట్ ఉన్నవాళ్లు కావడంతో నాటి చిత్రాల్లో హాస్య సన్నివేశాలు ఎంతో బాగా పండేవి. సహనటులు ఎవరైనా రేలంగితో పోటీపడి అతనికి ధీటుగా నటించేవారు. ఆనాడు వచ్చిన పలు చిత్రాల విజయానికే కాకుండా రేలంగి తన వ్యక్తిగత జీవితంలో సాగించిన విజయ ప్రస్థానంలో నాటి హాస్య నటుల కాంట్రిబ్యూషన్ లేదా ఇతోధిక సహాయం అవిస్మరణీయం. రేలంగి ఈ విషయాన్ని మరచి ఘనతంతా తనదేనని ఏనాడూ గర్వపడలేదు. తనకు సినీ ప్రముఖులు ఘన సన్మానం జరిపినప్పుడు అతను తన విజయంలో సహనటుల భాగస్వామ్యాన్ని గురించి ఎంతగానో ప్రస్తుతించి వారికి కృతజ్ఞతల్ని చెప్పడం గమనార్హం. ఈ కారణంగాని రేలంగి గురించి, అతని నటనా వైదుష్యాన్ని గురించి చెప్పేటప్పుడు అతనికి జంటగా నటించిన రమణారెడ్డి, గిరిజ, సూర్యకాంతం, సురభి, బాల సరస్వతి వంటి వారి గురించి కూడా చెప్పడం సముచితం. హాలీవుడ్ చిత్రసీమలో లారెల్ హార్డీ జోడీ విశేష ప్రజాదరణ పొందింది. ఆ జోడీలాగే పొట్టిగా లావుగా ఉండే రేలంగి, సన్నగా పొడుగ్గా ఉండే రమణారెడ్డి తెలుగు చలన చిత్రసీమలో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించి వారి ఆదరాభిమానాల్ని పొందగలిగారు. ఈ హాస్యనట ద్వయానికి మామా అల్లుడు, మేనమామ మేనల్లుడు, స్నేహితులు వియ్యంకులు, లాయరు గుమస్తా, రాజు సేవకుడు వంటి రకరకాల కాంబినేషన్ని సినీ రచయితలు సృష్టించేవారు. ఆయా పాత్రల చిత్తవృత్తులకి, శారీరక భాషలకి అనుగుణంగా ఉండేలా తమ తమ వైవిధ్య భరితమైన నటనతో రేలంగి, రమణారెడ్డిల ద్వయం ఆ పాత్రల్లో జీవించి ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకునేవారు. ఇల్లరికం, రాముడు భీముడు వంటి పలు చిత్రాల్లో రమణారెడ్డి మామగారి పాత్రను ధరిస్తే రేలంగి అల్లుడి పాత్రను ధరించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇక తిక్క, మొండి పట్టుదల, కోపిష్టి గుణం, అల్లుడంటే అలుసు వంటి లక్షణాలు మామగారి పాత్రల్లో పుష్కలంగా ఉండేవి. రమణారెడ్డి ఆ లక్షణాలన్నీ అవలీలగా ప్రదర్శించేవాడు. ఇక అల్లుడి పాత్రలో మామగారిని టోకర కొట్టే జాణతనం, జిత్తులు మారితనం, కొంటెతనం, తెలివితేటలు వంటి లక్షణాల్ని రేలంగి పోషించే తీరు అసామాన్యంగా ఉండేది. మామగారి ఎత్తుకు పెయ్యెత్తు వేసి అతనిని వెర్రి వెంగళాయిని చేసినప్పుడు అల్లుడి నేర్పుని ప్రేక్షకులు హర్షించినా, మామగారి పాత్ర పట్ల కాస్త జాలి సానుభూతి వారు చూపేలా ఆయా పాత్రల్ని రమణారెడ్డి, రేలంగి పోషించేవారు. అప్పు చేసి పప్పుకూడు, ఆరాధన వంటి చిత్రాల్లో రమణారెడ్డి మేనమామైతే రేలంగి మేనలుడు. ఈ తరహా కాంబినేషన్ మామ అల్లుళ్ల ధోరణిలోని సాగినా మేనమామని మోసం చేయడానికి అల్లుడు పన్నే వింత యుక్తులు ప్రేక్షకుణ్ణి తెగ నవ్వించేటంత వైవిధ్యభరితంగా ఉండేవి. ఉదాహరణకి అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో దొంగ స్వాములారిగా మామని మోసం చేయడం, ఆరాధనలో మరదలకి డాన్స్ నేర్పుతున్నానని రేడియోగ్రామ్ ఆన్ చేసి ఆమెతో బయటికి ఉడాయించడం వంటి సన్నివేశాలు మనం చూడొచ్చు. ఇక సువర్ణ సుందరి, దైవబలం వంటి జానపద చిత్రాలు, అంతస్తులు, కులగోత్రాలు వంటి సాంఘిక చిత్రాల్లో ఈ హాస్యనట ద్వయం మిత్రులుగా నటించారు. మరి మిత్రులుగా వీరిద్దరూ ఎన్ని చిత్రాల్లో నటించినా ప్రేక్షకులకి విసుగు పుట్టేదే కాదు. దీనికి కారణం రచయితలు వారి పాత్రల్ని నవ్యత్వంతో సృష్టించడమే. ఉదాహరణకి సువర్ణ సుందరిలోని మిత్రులు

పరస్పర వంచనా శిల్పంలో నేర్పరులైన చివరికి విధి వంచితులు. ఇక అంతస్తుల్లో చిల్లర దొంగలు. కులగోత్రాల్లో చతుర్ముఖ పారాయణ అంటే పేకాట ప్రీత్యర్థం ఎంతకైనా తెగించే గనులు. మరి ఇద్దరి మిత్రుల చిత్రంలో ఈ ఉభయులు వేయింకులు. భద్రయ్య డబ్బు కోసం అతి నిర్దయగా వ్యవహరించగల మనిషి. రామదాసు రామభక్తితో ధనం వ్యయం చేసే అమాయక చక్రవర్తి. భద్రయ్య లాంటి పాత్రలు ధరించడం రేలంకి కుట్టిన పిండి. ఇక రామదాసు పాత్రలో హాస్య కరుణరసాలను రమణారెడ్డి చక్కగా పోషించి రేలంకి గట్టి పోటీనిచ్చాడు. భార్యాభర్తల చిత్రాలు రేలంకి లాయరు, రమణారెడ్డి కోర్టు గుమస్తా. ఈ ఉభయులు కలిసే సన్నివేశాలు తక్కువే అయినా అవి రసవత్తరంగా ఉంటాయి. బండరాముడు చిత్రంలో రాజు రేలంగి, దుష్ట సైనికుడి పాత్ర రమణారెడ్డిది. ఆత్మబలం చిత్రంలో ఒకే అమ్మాయిని ప్రేమించిన ప్రత్యర్థులు. శాంతి నివాసంలో మిలిటరీలో పనిచేసి పిచ్చెక్కిపోయిన వ్యక్తి పాత్ర రమణారెడ్డిది. ఆ పిచ్చి తండ్రితో అవస్థలు పడే కొడుకు పాత్ర రేలంగిది. గూఢచారి 116 చిత్రంలో రేలంగి కొడుకు పాత్రని రమణారెడ్డి పోషించడం విశేషం. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో చిత్రాల్లో ఈ హాస్య నటద్వయం తమ నటనా చాతుర్యంతో ప్రేక్షకులకి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించి అమరులుగా మిగిలారు. మరా కాలంలో కామెడీ ట్రాక్ విడిగా రాయించే అలవాటుండేది కాదు. ఆ కారణంగా చిత్రకథలు హాస్య పాత్రలు అతుకు పెట్టినట్లుగా విడివిడిగా ఉండకుండా కథలు కలిసిపోయేవి. కథాగమనానికి ఈ పాత్రలు ఎంతో దోహదం చేసేవి. రేలంగి రమణారెడ్డి హాస్య నటద్వయం లాగే అనంతర కాలంలో కన్నడంలో బాలకృష్ణ నరసింహరాజు, మలయాళంలో ఆదుర్బాసి బహదూర్ జంటలు సాటిలేని వేటి హాస్యద్వయంగా రాణించారు. వినంతవరకు రెడ్ విష్ణు 90.4 MHz పై సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంకి గారి జీవిత విశేషాలు విన్నారు కదండి. మరిన్ని విశేషాలను తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయా.

0: ఈమె మాటలు పట్టించుకోకండి. ఈ పిల్ల మా మేనగోడలు, నన్ను సంసారం లంపటంలో దింపడానికి వచ్చింది.
1: శ్రీశైల వెళ్ళాను రామ హరి శివుని విభూతి తెచ్చాను రామ హరి శివుని.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరీంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545111117. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4. గుడ్ ఆఫ్టర్నూన్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. సో లిజనర్స్, ఇవాళ మన మహిళ కార్యక్రమానికి స్వాగతం. సో ఇవాళైతే నేను మీతో బోల్డని కబుల్ చెప్పడానికి వచ్చేసానండి. సో ఇవాళ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక షార్ట్ కథ తీసుకుందాం. మరి స్టే ట్యూన్.
1: వికసిత భారత్ కోసం సిద్ధం ఇది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. సో లిజనర్స్, ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫుడ్ ట్రక్ పెట్టుకున్న కృతి గురించి. బల్లకొద్ది వాదనలు వినిపించాల్సిన న్యాయవాది బేకింగ్ తో బిజీగా మారిపోయిందట. అప్పుడప్పుడు గరట తిప్పిన అమ్మాయి ఇప్పుడు ఏకంగా నోరూరుంచే కుకీస్ ని నోటికందిస్తుంది. లాపట్ట కోర్టు మెట్లెక్కించినా సరే అభిరుచి మాత్రం ఆమెను బిజీ బేకర్ ను చేసింది. 25 కృతి గెల్లి రుచికరమైన ఐస్ క్రీమ్ సాండ్విచ్లను హైదరాబాద్ వాసులకు సరికొత్తగా పరిచయం చేసింది. ట్రక్ లో వచ్చి హైటెక్ సిటీ వీధుల్లో చల్ల చల్లగా సర్వ్ చేసింది. సిటీలో ఈ తరహా ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన తొలి అమ్మాయి కృతినేట. ఖాళీ దొరికితే చాటింగ్, లేదంటే పిచ్చాపార్టీ మీటింగ్. కాలక్షేపంతో కాలం గడిపే కుర్రకారుకు భిన్నం కృతి. తన కాళ్లపై తాను నిలబడాలన్న పట్టుదల ఎక్కువ. నచ్చిన రంగంలో స్థిరపడాలన్న కళ కూడా ఉంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆమె ఇంటర్ MCE చదివింది. ఆ తర్వాత 2015 5 లాపట్ట పొంది హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసింది. రకరకాల కేసులు అయితే వాదించింది. అంతా బానే ఉంది, కానీ ఏదో ఒక మూల అసంతృప్తట. ఇది కాదు నా జీవితం, ఇంకేదో చేయాలన్న తపన. ఆ సమయంలోనే చిన్నప్పటి నుండి కోరుకున్న ఆహార వ్యాపారం మదిలో తట్టింది. కానీ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ ప్లాజాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మరి కొత్తగా తానేం చేయాలి? ఆ ఆలోచనలో నుండి పుట్టిందే ఈ మై క్రీమ్ చిప్. ఇదో విభిన్నమైన ఐస్ క్రీమ్ సాండ్విచ్. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టింది కృతి. న్యాయవాది వృత్తికి బ్రేక్ ఇచ్చి కుకీస్ బేకింగ్ లోకి దిగిపోయింది. తన పాకెట్ మనీతో 2017 మై క్రీమ్ చిప్ ను ప్రారంభించింది హైదరాబాద్ లో. అయితే ఇంత పెద్ద నగరంలో ఏదో ఒక ప్రాంతంలో పార్లర్ పెట్టే కంటే తానే కస్టమర్ల వద్దకు వెళ్లి అందిస్తే ఆదరణ ఎక్కువగా ఉంటుందని భావించింది. అందుకు ఓ వ్యాన్ కూడా తీసుకుని దానిపై తన ప్రొడక్ట్స్ తో అందంగా స్వయంగా పెయింటింగ్ కూడా చేసుకుందట. రోజు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆ ఫుడ్ ట్రక్ తో తిరుగుతూ సిటిజన్లకు వివిధ ఫ్లేవర్లతో శాండ్విచ్ ఐస్ క్రీమ్స్ అందించింది. హృదయానికి దగ్గరగా ఉన్నది ఎంచుకోవడంలో నాకు సంతృప్తి ఉంటుంది. మా ఫ్రెండ్ డిజైన్ ఇచ్చారు. సమయం లేకపోవడంతో నేనే ఆ డిజైన్ ను ట్రక్ పై పెయింటింగ్ చేసేసాను. మరో ఫ్రెండ్ ఈ ట్రక్ కు లోపల భాగాన్ని తీర్చిదిద్దింది అంటూ చెప్పుకొచ్చింది హైదరాబాదీ కృతి. ఇష్టపడి కష్టపడితే ఎంతటి పనైనా నెరవేరుతుంది. బేకింగ్ లో ఇంతకు ముందు అనుభవం లేకపోయినా సరే ఐస్ క్రీమ్ సాండ్విచ్ కు ప్రధానమైన కుకీస్ ను కృతియే తయారు చేసుకుందట. యూట్యూబ్లు, పుస్తకాలు చదివి కుకీస్ తయారీ కూడా నేర్చుకుంది. ఐస్ క్రీమ్ సాండ్విచ్ ని ఒక ఐస్ క్రీమ్ బ్రాండ్ లో చాలా కాలం కిందట చూశాను నేను. అన్నిటితో పాటు అది కూడా ఒక వెరైటీగా ఉండేదంతే. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకోగానే అదే గుర్తుకొచ్చింది. అందులోనే విభిన్నమైన ఫ్లేవర్స్ అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందప్పుడే. అది కూడా వర్కౌట్ అయింది. మొదట్లో షెఫ్ ను పెట్టుకుందాం అనుకున్నా. అయితే అతను చివరి నిమిషంలో రాకపోవడం, సమయం పాటించకపోవడం ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతాయనిపించింది. అందుకే కుకీస్ కూడా నేనే చేసుకుంటున్నా. రోజుకు 100 సంఖ్యలో కుకీస్ రెడీ చేయాల్సి వస్తుంది అని వివరించింది కృతి. ఒక అమ్మాయి వీధుల్లో తిరుగుతూ మొబైల్ బేకరీ నడపడం అంటే నగరంలో అంత సులువు అయితే కాదు. ఎన్నో ప్రయాసాలుంటాయి, సవాళ్లు కూడా ఎదురవుతాయి. రోడ్డు ఎక్కింది మొదలు ట్రాఫిక్ జామ్లు, బండి సడన్ గా మొరాయించడం వంటి చికాకులకు తోడు కొత్త కొత్త ప్రదేశాలు, మనుషులు వీటన్నిటిని దాటుకుంటూ ముందుకు సాగాలి. అది రోజు రాత్రి 8 to 12 వరకు గచ్చిబౌలి గూగుల్ ఆఫీస్ సమీపంలో కృతి ఫుడ్ ట్రక్ ఉంటుంది. ఏ బేకరీనో పెట్టుకోకుండా ఇలా ఫుడ్ ట్రక్ లో, ఎందుకంటే ఒకేసారి 40 మందికి తెలిస్తే ప్రొడక్ట్ కు ప్రచారం ఎక్కువ వస్తుంది కదా అని ఠక్

చిక్కున చెప్పేస్తుంది కృతి. తాను సర్వ్ చేసే కుకీస్ కు ఎంతో మంది లవర్స్ ఉన్నారంటుంది ఆమె. ఎప్పుడన్నా ఆలస్యమైనా సరే వాళ్ళు వెయిట్ చేస్తారు. నేను చేసిన కుకీస్ తింటున్నప్పుడు వాళ్ళిచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే భలే మజా వస్తుంది నాకు. వివిధ ప్రాంతాల్లో పర్మిషన్లు బట్టి గంట 2 గంటల చొప్పున ఫుడ్ ట్రక్ పెడుతుంటా. ఇవి కాకుండా అమెజాన్ వంటి సంస్థలు, కాలేజీలు, స్కూళ్ల ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. ఐస్ క్రీమ్ సాండ్విచ్ల కోసం ఎక్కువగా యువత, ఫ్యామిలీతో వచ్చే చిన్నపిల్లలు ఉంటారు. అందరూ నా పట్టుదల చూసి నన్ను అభినందిస్తుంటారు. అది నాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది అని చెప్పుకొచ్చింది కృతి. కృతి ఎంచుకున్న మార్గం పూల బాట అయితే కాదు, దాని వెనుక ఎంతో శ్రమ, ఒత్తిడి కూడా ఉన్నాయి. ఫుడ్ ట్రక్ అంటే మొదట్లో మా అమ్మ నాన్న కూడా వద్దన్నారు. తర్వాత నాలోని పట్టుదల చూసి ఓకే చెప్పక తప్పలేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. సమస్యలు, సవాళ్లు ఏవైనా నేనే పరిష్కరించుకోగలుగుతున్నా. నాతో పాటు మరో 4 ఎంతో కొంత ఉపాధి కల్పిస్తున్నా అని చెప్పుకొచ్చిందమ్మ. రోజుకు 6-7 గంటలు కుకింగ్, దానికి ముందు కావలసినవి చూసుకోవడం, ఆ తరువాత వ్యాన్ లో బయలుదేరి చెప్ సర్వ్ చేయడం. ఇన్ని పనులు ఉన్న ఒక్కరిద్దరు హెల్పర్స్ తోనే కృతి చక్కచక్కా చేసేసుకుంటూ పోతుందట. ఒకవేళ సిబ్బంది రాకపోతే నైట్ అవుట్స్ చేసి మరీ సిద్ధం చేసుకుంటుంది. అంతేకాకుండా తనకున్న దాంట్లోనే ఏ ఆధారము లేని వారికి ఎంతో కొంత ఉపాధి కల్పించాలన్నది ఆమె సంకల్పం. దానికి తగ్గట్టుగానే రెయిన్బో హోమ్ లోని 2 అనాథ బాలికలను తనకు హెల్పర్స్ గా పెట్టుకుంది. నెల నెలా వాళ్ళకి జీతం కూడా ఇస్తుందట. మరి లిజనర్స్, తెలుసుకున్నారు కదండి ఫుడ్ ట్రక్ ప్రారంభించిన కృతి గురించి. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ లేకపోతుంది. లిసన్ టు ఇట్ అండ్ ఎంజాయ్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికి రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
3: ఓకే లిజనర్, సూపర్ హిట్ సాంగ్ కూడా వినేశారు కదా. సో ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మరి. సో మన మహిళా ప్రోగ్రామ్ లో సెకండ్ టాపిక్ వెళ్ళిపోదాం. బంగారు కంకణం, కడా కంకణం, పేరు ఏదైనా సరే ఇదొక అందమైన ఆభరణం. దర్పాన్ని బట్టి హోదాని చాటే ఘనమైన అలంకారం. అందుకే ముంజేతికి బంగారు కంకణం తొడిగితే ఆనందమే వేరంటున్నారు ఈనాటి అమ్మాయిలు. చేతికి గాజులు, బ్రాస్లెట్లు, బ్రాస్లెట్ గాజులు, కంకణాలు, కంకణం తరహా గాజులు, ఇలా ఎన్నెన్నో ఆభరణాలు. వీటిల్లో కంకణాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రాజుల కాలంలో ఆస్థాన విద్వాంసులని, కవులని, వారి వారి ప్రతిభా పాఠవాలకు మెచ్చి మరీ గండ పెండేరంతో సత్కరించేవారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆభరణం క్రమంగా మాయమైందనే చెప్పాలి. అయితే ఇటీవల మీనాకారి, కుందన్కారి ఆభరణాలకు అంతటా ప్రాచుర్యం లభించడంతో వాటి పుణ్యమా అని ఇది మళ్లీ మన దక్షిణాదికి కూడా అందంగా మెరుస్తుంది. ఇది గాజు మాదిరిగానే నేరుగా తొడుక్కునేలా కాకుండా గొట్టమాకారంలో ఉండి చిన్న సీలతో ముంజేతికి అమర్చుకునేలాగా ఉంటుంది. అందుకే ఇది ముంజేతికి పట్టినట్లుగా కదలకుండా ఉంటుంది. గొట్టంలో ఉండే మధ్య భాగంలో ఖాళీగా లేదా లక్కతో నిండి ఉంటుంది, లేదంటే మొత్తంగా బంగారంతోనే చేస్తున్నారు ఈ మధ్య. ఒకప్పుడు విలువైన రత్నాలను తలభాగంలో మాత్రమే పొదిగి మిగిలిందంతా బంగారు నగేషంతోనే చెక్కేవారు. కానీ ఇప్పుడు వీటిని రకరకాల డిజైన్లతో కూడా చేస్తున్నారు. తలభాగంలో 2 నెమళ్లు, ఏనుగులు, సింహాలు, మొసళ్ల తలలు డిజైన్లు చెక్కుతున్నారు. మీనాకారి తరహాలో ఎనామెల్ పూతతో పాటు రంగుల రత్నాలు, వజ్రాలు పొదిగినవి కూడా వస్తున్నాయి. కుందన్స్ పొదిగినవైతే సరే సరే. ఒకప్పుడు కంకణాలను పెళ్లికాని అమ్మాయిలు లేదంటే మరీ పెద్దవాళ్లు మాత్రమే వేసుకునేవారు. అది ఒక చేతికి మాత్రమే వేసుకునేవారు, మరో చేతికి వాచ్ పెట్టుకునేవారు జనరల్ గా. కానీ ఇప్పుడైతే ఇలాగే వేసుకోవాలి అన్నది ఏమీ లేదట. మిగిలిన గాజులతో పాటు కూడా వేస్తున్నారు. విడిగా కంకణం ఒక్కటే కూడా వేసుకుంటున్నారు. రెండు చేతులకి వేసుకునే వాళ్ళు కూడా కొందరైతే ఒక్క చేతికి వేసి మరో చేతి నిండుగా గాజులు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మీద గాజులు, బ్రాస్లెట్లు, బ్రాస్లెట్ గాజులు స్థానంలో ఈ కంకణాలు ప్రవేశించేశాయి. వేటి అందం వాటిదైనా సరే అన్నిటిల్లోకి కింగ్ అంటే మాత్రం కంకణమే మరి. ఎందుకంటే ముంజేతి ఆభరణాల్లో దర్పాన్ని చాటుతూ హుందతనాన్ని పెంచే ఆడంబరమైన అలంకారమే కంకణం. సో లిజనర్స్, తెలుసుకున్నారు కదండి బంగారు కంకణం గురించి. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd floor, ఆక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు అస్సలు వద్దు.

0: బిర్యానీలు పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
1: కడుపులో మంట ఒళ్ళంతా సగలు.
0: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.
2: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్ కూడా వినేశారు కదా. సో ఈ సాంగ్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మరి. సో మనం మహిళా ప్రోగ్రామ్ లో లాస్ట్ పార్ట్ కి అయితే వెళ్ళిపోదాం. సో ఇవాళైతే బార్లీ రోటీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఈ బార్లీ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బార్లీ పిండి 100 గ్రాములు, 100 ml నీరు, చిల్లీ పేస్ట్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర తరుగు 1/2 కప్పు, ఉప్పు కావలసినంత. ఈ బార్లీ రోటీ తయారీ వచ్చేసరికి గిన్నెలో సగానికి నీరు తీసుకుని సన్నని మంటపై వేడి చేసుకోవాలి. అందులో బార్లీ పిండి, చిల్లీ పేస్ట్, కొత్తిమీర వేసి 3 నిమిషాలు అలానే ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలపకూడదట. తర్వాత దీన్ని దించి చెక్క కర్రతో పిండిని కలియబెట్టాలి. ఇలా చేస్తే పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. బాగా కలిపిన తర్వాత 5 నిమిషాల పాటు చల్లారనిచ్చి దాన్ని వెడల్పాటి ప్లేట్ లోకి మార్చుకోవాలి. దాన్ని మెత్తటి పిండిలా చేసుకుని ఆ తర్వాత చిన్న ఉండలు చేసి రోటీలా ఒత్తుకోవాలి. పెనం మీద ఒక్కొక్క రోటీని 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి కాల్చాలి. వీటిని వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయట. సో లిజనర్స్, తెలుసుకున్నారు కదండి బార్లీ రోటీ ఎలా తయారు చేయాలో. సో వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. సో ఇదండి ఇవాళ మహిళా కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే మహిళలు మళ్ళీ కలుసుకుందాం. అంటే లెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు హో జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

కార్యక్రమంలో ముందుగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ ప్రముఖంగా నటించిన సినిమా శ్రీవారి ముచ్చట్లు. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సూర్యునికొకటే ఉదయం పాట వింటారు. రచన దాసరి, సంగీతం చక్రవర్తి. 1980లో విడుదలైన శ్రీవారి ముచ్చట్లు చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: స్పెషాలిటీ క్లినిక్.
1: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
3: శ్రీవారి ముచ్చట్లు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు రాజపుత్ర రహస్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సిరుమల్లె పువ్వు మీద పాట వింటారు. రచన వేటూరి, సంగీతం కేవి మహదేవన్. ఎస్డి లాల్ దర్శకత్వంలో 1978 విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, జయప్రద జంటగా నటించారు. మరి పాట వినండి.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: రాజపుత్ర రహస్యం చిత్రం నుంచి బాలు సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు ఛాలెంజ్ రాముడు చిత్రం నుంచి కోప్పడకే కోమలాంగి పాట వింటారు. SP బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ పాట రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. 1980లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, జయప్రద జంటగా నటించిన ఈ చిత్ర దర్శకులు TLV ప్రసాద్. మరి పాట వినండి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఛాలెంజ్ రాముడు చిత్రం నుంచి బాలు ఆలపించిన పాట విన్నారు కదా. ఇప్పుడు కె బాలచందర్ దర్శకత్వంలో చలం, శారద జంటగా నటించిన చిత్రం సంబరాల రాంబాబు. 1970లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన మామ చందమామ పాట మీకోసం. రచన రాజశ్రీ, సంగీతం వి కుమార్. మరి పాట వినండి.

0: ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: అమ్మ కోసం చిత్రం నుంచి బాలు గానం చేసిన గువ్వలా ఎగిరిపోవాలి పాట విన్నారు కదా. తర్వాత పాట KSR దాస్ దర్శకత్వంలో 1977 విడుదలైన చిత్రం దొంగలకు దొంగ. కృష్ణ, జయప్రద జంటగా నటించిన ఈ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఎవరేమన్నను తోడు రాకున్నను పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం చెళ్లపిళ్ల సత్యం. మరి పాట వినండి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: బెండకాయ పండించడం మరియు నిల్వ చేయడం. బెండకాయ ప్రపంచవ్యాప్తంగా మానవ ఆహారంగా వాడతారు. బెండకాయ ఐరన్, విటమిన్ సి మరియు అధిక పోషక విలువలు కలిగి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బెండకాయ పంట అన్ని కాలాల్లో అధిక లాభాన్ని ఇస్తుంది. కానీ పంట నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడం వలన ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోతున్నారు. దాని వలన బెండకాయ పండించే వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దక్షిణ మాలి వ్యవసాయదారుల నుంచి బెండకాయని పండించడం మరియు నిల్వ చేయడం ఎలా అని నేర్చుకుందాం. బెండకాయని నాటిన తర్వాత 7 నుండి 10 వారాల్లో పంట చేతికొస్తుంది. బెండకాయ పూర్తిగా ముదరక ముందే పంటని సేకరిస్తారు.
2: లేదా బెండకాయలో ఉండే గుజ్జు పదార్థం జిగురు వలె ఉంటుంది. స్త్రీలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కనుక మనం దీన్ని మార్కెట్ లో విక్రయించినప్పుడు కొనుగోలుదారులు లేత బెండకాయల్ని ఎక్కువగా తీసుకుని ముదిరిన బెండకాయల్ని వదిలేస్తారు, వాటిని కొనరు.
3: బెండకాయల్ని చేతితో పట్టుకొని చూసి ముదిరినవి వదిలేసి వంటకి వీలుగా ఉన్నవి చూసుకోవాలి.
2: పంట పండిన తర్వాత పొలంలోకి వెళ్లి చూసినప్పుడు బెండకాయల్ని చేతితో పట్టుకున్నప్పుడు మొదలు ముదురుగా ఉండి చివర మెత్తగా ఉన్నా కోత ఆలస్యమైనట్లే, మొత్తం కాయ మెత్తగా ఉంటే పంట సిద్ధమైనట్లే.
4: బెండకాయ లేతగా ఉందా లేదా అని చూడడానికి పైకొసును విరగొడితే తెలుస్తుంది. అది తేలిగ్గా విరిగితే లేతది, విరగకపోతే ముదిరిందని తెలుస్తుంది.
1: మెత్తని బెండకాయల్ని 2 రోజులకు ఒకసారి పరిశీలించాలి. ముదరక ముందే సేకరించాలి. అతి చిన్నగా ఉన్నవి తర్వాత పంట కోసం వదిలేయాలి. బెండకాయల్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అవి ముదిరి పీచులాగా మారిపోతాయి.
2: లేత బెండకాయల్ని నీళ్లలో ఆరేయడానికి సులభంగా ఉంటాయి. కానీ ముదిరిన బెండకాయల్ని ఎండలో ఆరేయక తప్పదు, నీడలో ఆరేయడం కుదరదు. కనుక అవి తినడానికి పనికిరావు.
1: ఒకవేళ ముదిరిన బెండకాయల్ని అలాగే చెట్ల పైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకుని కొత్త కాపుని తగ్గిస్తాయి. కొత్త కాపు పూర్తిగా నిలిచిపోవచ్చు. ఎల్లప్పుడూ పంటని కత్తితోనే కొయ్యాలి. బెండకాయల్ని అరిచేతులతో తెంపకూడదు. దానివల్ల చెట్టుకి హాని జరిగి పంట ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు. చెట్టు త్వరగా చనిపోవచ్చు. కాయలు కూడా కుళ్ళిపోవచ్చు.
4: బెండకాయ పంటని కత్తితో కోయడానికి గల కారణం ఏంటంటే పంటని చేతితో కోయడం వల్ల చెట్టుకి హాని జరగచ్చు, లేదా చెట్టు మొత్తం పైకి ఊడి రావచ్చు. అప్పుడు పంట దిగుబడి తగ్గిపోవచ్చు.
1: పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పట్టుకుని బెండకాయని జాగ్రత్తగా కొయ్యాలి. దీనివల్ల చెట్టు 6 నెలల వరకు కాపుని ఇవ్వగలదు. తద్వారా చెట్టుకి అంటువ్యాధులు కూడా సోకవు.
2: చేతితో కోయబడిన బెండకాయ చెట్టు 4 పంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. కత్తితో కోయబడిన చెట్టు ఎక్కువ కాలం అధిక దిగుబడిని ఇవ్వగలదు.
1: అలా కోసిన పంటని శుభ్రమైన వెదురు బుట్టలో భద్రపరుచుకోవాలి. అప్పుడు అవి పాడవకుండా మరియు కుళ్ళిపోకుండా ఉంటాయి. ప్లాస్టిక్ సంచులని ఎప్పుడూ వాడకూడదు. అవి ఎక్కువ ఉష్ణోగ్రతని పుట్టిస్తాయి. లేత బెండకాయ పంటకి ఎక్కువ గాలి ఉండాలి. ఇప్పుడు సేకరించిన బెండకాయ పంటని ఒక పెద్ద బుట్టలో లేదా కార్డ్బోర్డ్ పెట్టెలో కానీ ఒక పద్ధతిలో అమర్చి పైన తడిబట్టని కప్పాలి. దీనివల్ల బెండకాయలకు తేమ తగిలి రోజంతా పాడవకుండా ఉంటాయి. పంట రవాణా సమయంలో జాగ్రత్త వహించాలి. కాయలు ముక్కలైనా నలిగినా తొందరగా పాడవుతాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తాజా బెండకాయల్ని 3 వారాల వరకు ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంచవచ్చు. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 2 మట్టి పాత్రలు ఒక్కదానిలో ఒకటి ఉంచి ఇసుకతో వేరు చేయబడతాయి.
2: పంట నిల్వకు స్థానిక ఫ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పంట పండిస్తే వాటిని విక్రయించలేము. కానీ విక్రయించలేకపోతే స్థానిక ఫ్రిడ్జ్లో 2-3 వారాలు పాడవకుండా నిల్వ చేయవచ్చు.
1: చిన్న కూజాలో శుభ్రమైన పొడి బెండకాయలు ఉంచండి. 2 చిన్న జాడీలను వేరు చేసే ఇసుకకు కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు పోసి తడిగుడ్డతో కప్పండి. ఇసుక మరియు తడిగుడ్డ జార్ లోపల బెండకాయపై తేమను ఉంచడంలో సహాయపడతాయి. ఫ్రిడ్జ్ను నీడలో ఉంచండి. పాత్రలో తేమ ఉన్నంతకాలం పంట తాజాగా ఉంటుంది. ఇసుకని 6 నెలలకి ఒకసారి మార్చడం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుంది.

0: డెసర్ట్ ఫ్రిడ్జ్లో 3 వారాల వరకు పంటని పాడవకుండా ఉంచవచ్చు. ఫ్రిడ్జ్ తెరిచి అవసరం మేరకు బెండకాయల్ని తీసుకొని మళ్లీ దాన్ని మూసేయాలి. కొత్త పంటని కూడా మళ్లీ అందులో పెట్టుకోవచ్చు. మీరు తాజా బెండకాయల్ని బుట్ట సహకారంతో కూడా భద్రపరచవచ్చు. సదన్ వాలిలో వ్యవసాయదారులు సహజంగా కలపతో చేసిన బుట్టలలో లేదా గడ్డితో చేసిన బుట్టలలో పంటని భద్రపరుస్తారు. బెండకాయల్ని బుట్టల్లో పెట్టి గోనె సంచులతో కానీ కాటన్ బట్టతో కానీ కప్పాలి. నీడలో గాలి వెలుతురు ఉన్న చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎండ తగలనివ్వకూడదు.
1: ఈ విధంగా బెండకాయ పంటని భద్రపరచడం వల్ల తాజాగా ఉంటాయి, త్వరగా పాడుకావు.
0: ఎండబెట్టడం అనేది మరొక నిల్వ చేయు విధానం. ఒక పెద్ద పాత్రలో బెండకాయల్ని వేసి నీటితో శుభ్రంగా కడగండి. దానివల్ల వాటిపై అంటిన దుమ్ము పోతుంది. చాకుతోటి బెండకాయల్ని 1 సెంటీమీటర్కి తక్కువ కాకుండా ముక్కలుగా కొయ్యండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత త్వరగా ఎండుతాయి. బెండకాయల్ని ఒక ఎత్తైన బల్లపైన కానీ, ఒక చేప పైన కానీ, పొడి బట్ట పైన కానీ నీడలో 5 నుంచి 7 రోజుల వరకు ఆరబెట్టండి. ఎత్తైన బల్ల ఉపయోగించడం ద్వారా దుమ్ము ధూళి నుండి మనం పంటని కాపాడవచ్చు. మరియు నీడలో ఆరబెట్టడం వల్ల వాటి రంగు మారకుండా బాగా ఎండుతాయి.
1: బెండకాయ ఎండినప్పుడు అది కొంచెం కుదించుకుపోతుంది, మరియు వాటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది గలగలా అని శబ్దం వస్తుంది. అది పూర్తిగా ఎండినట్లు మనకు అర్థమవుతుంది.
2: బెండకాయ విత్తనాలు కింద పడి విడిపోయినప్పుడు, వాటి ముక్కలు కుదించి చిన్నవైనప్పుడు అవి ఎండినట్లు అర్థమవుతాయి. కానీ మీరు తొందరపడి వాటిని పూర్తిగా ఎండనివ్వకుండా సేకరించి నిల్వ చేస్తే పూజు పడతాయి. మీరు వాటిని పూర్తిగా నీడలో ఆరేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.
0: చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిల్వ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నెమరు వేసుకుందాం. బెండకాయ విటమిన్ సి మరియు ఐరన్ సమృద్ధిగా కలది. బెండకాయల్ని ముదరకుండా పీచులాగా మారకముందే పంటను కోసేయాలి. పంటని చాకుతో ప్రతి 2 రోజులకు ఒకసారి చెట్టు తెగకుండా, కాపు పాడవకుండా జాగ్రత్తగా కోసి నిల్వ చేసుకోవాలి. దానివలన పంట 6 నెలల వరకు పొడిగించబడుతుంది. లేత బెండకాయ పిందెలను తర్వాత కాపు కోసం ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉన్న బుట్టలో సేకరించిన బెండకాయల్ని నీడలో ఆరపెట్టుకోవాలి. బెండకాయల్ని బుట్టలో పెట్టి తడిబట్టను కప్పడం వలన 1 వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెండకాయల్ని 3 వారాల వరకు తాజాగా ఉంచడం కోసం డెసర్ట్ ఫ్రిడ్జ్ని వాడాలి. రోజుకొక్కసారి నీళ్లు జల్లాలి. బెండకాయల్ని సెంటీమీటర్ తగ్గకుండా కోసి నీడలో ఆరబెట్టడం వలన సంవత్సరం వరకు వాటి పోషకాలను, రంగుని కోల్పోకుండా జాగ్రత్తపరచవచ్చు. ఎంతకాలం మనం బెండకాయల్ని జాగ్రత్త పరుస్తామో అంతకాలం వరకు మనం డబ్బుని సంపాదించుకోవచ్చు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
0: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
1: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
0: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
1: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

90.4. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. అర్ధరాత్రి 12 దాటి అరగంట అయింది. నిద్ర వస్తున్నట్టే ఉంది, కానీ కన్నెప్పలు మూతపడడం లేదు. అంకెలు లెక్క పెట్టినా, గోరువెచ్చని పాలు తాగినా నిద్రాదేవత కరుణించట్లేదు. ఆధునిక జీవనంలో ఇలా నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. నేడు నిద్రలేమి అతిపెద్ద ఆరోగ్య సమస్య. దానికి చెక్ పెట్టే సాధనాల్లో ఒకటిగా స్లీప్ మ్యాక్సింగ్ ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో చర్చను లేవెత్తిన ఈ సరికొత్త నిద్రా విధానం గురించి తెలుసుకుందామా? జీవితంలో ఏం కావాలి? ఆహారం, చదువు, ఉద్యోగం, సౌందర్యం, డబ్బు. వీటిలో ఏది ఉన్నా లేకపోయినా, ఏది తక్కువైనా నిద్ర మాత్రం కావాల్సిందే. రకరకాల కారణాల వల్ల

చాలా మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల దాకా నిద్రాదేవి కరుణించక బెడ్ మీద అటు ఇటు దొర్లుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నిద్రకు సంబంధించిన సర్వేలన్నీ ఆందోళన కలిగించే విషయాలని చెప్తున్నాయి. ఒక సర్వే ప్రకారం 2023 సంవత్సరానికి గాను భారతీయుల్లో 61% మంది 6 గంటల కంటే తక్కువే నిద్రపోయారట. రోజుకి 7 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారిలో ఒబిసిటీ, డయాబెటీస్, హృదయ రోగాలు, బీపీ, ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే గొంతు నొప్పి రావచ్చు,
1: కానీ మన మట్టి కుండ నీరు తాగితే అమృతంలా ఉండొచ్చు.
0: సహజమైన చల్లదనం మన మట్టి కుండ సొంతం.
1: దాహాన్ని తీర్చుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.
0: మట్టి కుండ మన వేసవి తోడు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. స్లీప్ మ్యాక్సింగ్ లో నిద్ర కోసం ఔషధాలు, పలు రకాల ఉత్పత్తులు, రకరకాల సాధనాలను వినియోగిస్తున్నారు. అయితే వీటిల్లో కొన్ని వినడానికి, చూడడానికి కూడా క్రేజీగా అనిపిస్తాయి. పైగా వీటన్నిటితో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు. మంచి నిద్రను అందించే ద్రావణంలా స్లీప్ గర్ల్ మాక్టైల్ ఇటీవల బాగా పాపులర్ అయిందండోయ్. మెగ్నీషియం, చెర్రీ జ్యూస్, ప్రిబయోటిస్ సోడాల మిశ్రమమే ఈ సోడా. ఈ ద్రావణం గురించి తొలిసారి 2023లో ఒక మనిషి తన టిక్టాక్లో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి కొన్ని లక్షల మంది నిద్రపోయేందుకు ఈ ద్రావణాన్ని వినియోగిస్తున్నట్లుగా ఒక సర్వే పేర్కొంది. మన శరీరంలో నిద్రను నియంత్రించే హార్మోన్ మెలటోనిన్. ఈ హార్మోన్ స్థాయిని పెంచే శక్తి మెగ్నీషియానికి ఉందట. అంతేకాకుండా ఆదుర్ద, ఆందోళనలను తగ్గించి నాడీ వ్యవస్థ రిలాక్స్ అయ్యేలా కూడా చేస్తుందట. చెర్రీ రసంలో కూడా మెలటోనిన్తో పాటు నిద్రను మెరుగుపరిచే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ ద్రావణాన్ని ఎక్కువగా తాగితే విరోచనాలు అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఓకే లిజనర్స్, ఈ విషయం గురించి మరికొంచెం తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. చాలా మందిలో గురక వల్ల కూడా నిద్రలేమి ఏర్పడుతుంది. స్లీప్ మ్యాక్సింగ్ విధానంలో నోటికి టేప్ వేసుకుని పడుకోవడం ఒకటిగా చలామణిలో ఉంది. దీంతో గురకను కట్టడి చేయవచ్చు అంటున్నారు. అయితే స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్న వాళ్ళు టేప్ ధరించడం

మంచిది కాదు. సరైన అవగాహన లేకుంటే ఒక రకంగా ప్రమాదమే అని చెప్తున్నారు. ఎన్ని అడుగులు వేశాం, ఎంతసేపు వర్కౌట్స్ చేశామన్నది తెలుసుకోవడానికి కొన్ని రకాల డివైజ్లను వినియోగిస్తాం. అచ్చం అలాగే నిద్రను ట్రాక్ చేయడానికి కూడా మార్కెట్లోకి డివైజులు వచ్చాయి. అయితే ఈ స్లీప్ ట్రాకర్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందనే విషయం మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్లీప్ ట్రాకర్స్ని నిద్రలేమి కనిపెట్టి కట్టడి చేసే యంత్రాలుగా భావించలేం. కాకపోతే ట్రాకర్ అందించే డేటాతో ఎన్ని గంటలు నిద్రపోతున్నామన్నది వైద్యుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే స్లీప్ మ్యాక్సింగ్ కోసం చేసే ప్రయత్నాలు ఒక్కొక్క

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: రోజంతా ఏసీనా? కరెంటు బిల్ బాగుందా?
0: కిటికీలకి కర్టెన్లు వేయండి, గదిని చల్లగా ఉంచండి.
1: మధ్యాహ్నం పూట ఫ్యాన్ కింద మట్టి కుండ పెట్టండి.
0: ఏసీ లేకపోయినా ఏసీ లాంటి గాలిని ఆస్వాదించండి.
1: స్మార్ట్ గా ఉండండి, చల్లగా బ్రతకండి.
0: వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఈరోజు మనం ముందుగా పర్యావరణానికి మిథేన్ ముప్పు అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గ్లోబల్ వార్మింగ్ వచ్చేసింది. మానవాళికి ముందున్నది మహోద్రవం అని హెచ్చరిస్తోంది ధరిత్రి. కారణం పశ్చిమ సైబీరియాలో మంచు పర్వతాలు కరగడమే, హిమఫలకాలు నీరుగా తరిగిపోవడమే. పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాలను సందర్శించి ఈ నగ్న సత్యాలను నిర్ధారించారు. దాదాపు 11,000 ఏళ్ల క్రితం మంచు ప్రపంచానికి ముగింపు పలుకుతున్న సమయంలో పశ్చిమ సైబీరియాలో మంచు ఎడారి తయారైంది. ప్రస్తుతం ఇందులో కొంత భాగం భూమి వేడెక్కుతున్నందువల్ల కరగడం ప్రారంభించింది. మంచు కరగడం వల్ల అందులో ఇన్నాళ్లు దాగి ఉన్న మిథేన్ వాయువు ఇప్పుడు బయటపడి వాతావరణంలో కలుస్తోంది. ఇది మరింత కలవరపెడుతోంది. మంచు పలకల దిగువన కుళ్ళిపోయిన మొక్కలు, వృక్షాలతో కూడిన బురదనేలా ఉంది. దీని నుంచి నిరంతరం మిథేన్ వాయువు వెలువడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే మిథేన్ వాయువు వాతావరణంలో కలవకుండా ఈ మంచు పలకలు అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు మంచు పలకలు కరగడం వల్ల, బురదనేల బయటపడటం వల్ల మీథేన్ వాయువు గాలిలో కలవడానికి అవకాశం ఏర్పడింది. 1997లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ వాతావరణ మార్పులపై జపాన్లోని క్యోటోలో సమావేశం జరిగింది. ఇందులో 160 సభ్యదేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో ముఖ్య విషయాలేంటంటే, కార్బన్ డైఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులను గ్రహించేందుకు అడవులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోఫ్లోరోకార్బన్, సల్ఫర్ హెక్సాక్లోరైడ్, క్లోరోఫ్లోరోకార్బన్లను అత్యంత ప్రమాదకర వాయువులుగా గుర్తించి వీటిని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రపంచంలో ఏ దేశమైనా ఇందులో సభ్యత్వం లేకుండా స్వచ్ఛందంగా కాలుష్య కారక వాయువుల వ్యాప్తి నిరోధక ఏర్పాట్లు భాగం పంచుకోవచ్చు. కాలుష్య నివారణకు తోడ్పడే అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి అంగీకరించడంలో కూడా భారతదేశం పాత్ర ఉంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా పశ్చిమ సైబీరియాలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. గత 40 ఏళ్లలో ఈ ప్రాంతంలో 3 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు ఉష్ణోగ్రత పెరిగినట్లు అంచనా. ఉష్ణోగ్రతలు పెరగడం వలనే మంచు పలకలు కరిగిపోతున్నాయి. భూగోళం వేడెక్కడానికి కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయువుల్లో మీథేన్ ఒకటి. కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే పర్యావరణానికి మీథేన్ కలుగజేసే హాని 20 రెట్లు అధికం. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జుడిత్ మార్కాండ్, పశ్చిమ సైబీరియాకు చెందిన సెర్జీ కిర్పోటిన్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో

0: పలకలు కరిగి లోపలున్న వృక్షజాతులు బురద బయటపడుతున్నట్లు గమనించారు. బురద నీటితో కూడిన మడుగులు ఏర్పడుతున్నాయట. కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ హైడ్రాలజిస్ట్ లారీ స్మిత్ మాటల్లో చెప్పాలంటే, సైబీరియా మంచు పలకం కింద 7,000 కోట్ల టన్నుల మీథేన్ వాయువుందట. ఇదంతా వాతావరణంలో కలిసి భూగోళం అగ్నిగోళంలో మారునుంది. 2100వ సంవత్సరానికి భూమిపై ఉష్ణోగ్రత దాదాపు 6 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఈ సైబీరియాలో కరుగుతున్న మంచు పలకల కారణంగా వెలువడుతున్న మీథేన్ వాయువును కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ ఉష్ణోగ్రతలు ఇంకా అధికమవుతాయి. కాని సైబీరియాలో మంచు పలకలు పూర్తిగా కరగడానికి కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది. కనుక లోపల ఉన్న టన్నుల కొద్దీ మీథేన్ వాయువు ఒక్కసారిగా వెలుపలికి వచ్చే అవకాశం లేదు. కాని వస్తున్న వాయువు వాతావరణం వేడెక్కడానికి దోహదపడుతుందని అంటున్నారు. గ్రీన్ హౌస్ వాయువులను నివారించడమే పరిష్కారం అంటున్నారు శాస్త్రవేత్తలు. మంచు పలకలు కరిగిపోకుండా చూడటం మనిషికి సాధ్యం కాదు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను అదుపు చేసేందుకు ఉద్దేశించిన క్యోటో ప్రోటోకాల్ను కాదని అగ్రరాజ్య దురహంకార ధోరణిని అవలంబిస్తున్న అమెరికా వైఖరిలో మార్పు రావాలి. ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత ధనిక దేశమైనా ప్రపంచ పర్యావరణ సమతౌల్యాన్ని పాటించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపని వైఖరి అభివృద్ధి చెందుతూ ఉన్న చెందని చిన్న దేశాలకు చికాకు పుట్టిస్తోంది. ఈ వైఖరి ముమ్మాటికి నిరంకుశ ధోరణి అని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముప్పు ముందున్నదని తెలిసిన శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తెలుపుతున్నా మేధావులైన వీరు ఎందుకు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు? ఎవరికీ అంతుపట్టడం లేదు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం మానవుడు విలాసవంతమైన జీవితం గడపడానికి దోహదపడుతున్నాడు. మరోవైపు అనిశ్చితమైన ప్రాణాపాయ పరిస్థితులను ఏర్పరుస్తోంది. మనిషి తన సంతతిని వృద్ధి చేసుకోవాలనే తపన తప్ప ఇలా జనాభాను పెంచుకుంటూ పోతే పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతుందనే ఆలోచన ఎవరికి ఉందంటారు? అధిక జనాభా కారణంగా సహజశక్తి స్థావరం వేగంగా అంతరించిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర వనరులైన సౌరశక్తి, జలశక్తి, వాయుశక్తిని వినియోగించుకోగలిగితే మనిషి జీవితం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. మంచు శిఖరాలు కరగడం వల్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయి. సముద్రం పొంగి జనావాసాలు ముంపుకు గురవుతున్నాయి. అలాగే అణు విస్ఫోటనం వల్ల వాయువులోకి దుమ్ము, ధూళి, పొగ చేరుతుంది. దీనివల్ల వ్యవసాయ దిగుబడులు బాగా తగ్గుతాయి. ఏది ఏమైనా మానవుడు తెలిసి చేసినా తెలియక చేసినా భూగోళం అగ్నిగోళంలా మారే ప్రమాదం ఏర్పడుతోంది. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, ప్రపంచం యావత్తులో బ్రతికి బట్టకడుతున్న ప్రతి ఒక్కటి సమస్యగా గుర్తెరిగి తన వంతు కృషి చేస్తే అందరం ఆనందంగా ఉండగలుగుతాం, జీవించగలుగుతాం. శ్రోతలింతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో పర్యావరణానికి మీథేన్ వాయువు వల్ల కలిగే హాని గురించి తెలుసుకున్నారు కదండి. మరణ తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్ తో మీ ముందుకొస్తుంది మీ విజయ.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
1: బంగిని పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
2: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
1: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
2: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
1: వేసవిని తరిమికొట్టి విటమిన్ బా, వేసవిని తరిమికొట్టి సి విటమిన్ బాంబ్.
0: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
1: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: అండ్ స్పెషాలిటీ క్లినిక్,
1: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
0: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
1: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి
0: చల్లని మాటలతో, కమ్మని పాటలతో.
1: బీచ్ ఎంతనే ఉంది, మన రేడియో విష్ణు 90.4
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిసనర్స్, వెల్కమ్ టు అది సంగతి. అత్తరు గుబాలింపులకు అరవిరిసిన పూల నిగారింపు తోడైతే ఆ స్వయగమే వేరు కదండి. అలాంటి అందాలని మన ఇంటి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు చేరుస్తున్నాయి ఈ ఫ్లవర్ వాస్ సింట్ సీసాలు. విభిన్న రూపాల్లో ఉన్న సీసాలను తీసుకుని వాటి మీద రంగురంగుల పువ్వులు, పిందెలు, ఆకులు, తీగల ఆకృతులను జోడించి చూడ చక్కని పెర్ఫ్యూమ్ బాటిల్ను రూపొందిస్తున్నారు తయారీదారులు. మనసుకు మెచ్చిన పరిమళాలని రెట్టింపు చేయడానికి అన్నట్టుగా సెంటు సీసాలను రంగురంగుల పూలతో అలంకరించేస్తే చూసే ప్రతి కన్ను ఫిదా అవ్వాల్సిందే కదండి మరి. ఓకే లిసనర్స్, మరి అది సంగతి కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి మెలోడియస్ సాంగ్ ప్లే అవ్వబోతుంది, విని ఆనందించండి.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: అది సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం ఎప్పుడైనా జూకి వెళ్తే అక్కడ సింహాలు ఉన్న చోటుకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది కదండి మనకి. అలాంటిది ఇక్కడ సింహాలతో సెల్ఫీ దిగచ్చట. అసలు ఆ ప్రదేశం ఏంటి, అది ఎక్కడుందో చూద్దామా మరి. ఇక్కడ సింహాలను చూస్తూ భోజనం చేయొచ్చట, పులి పక్కనే కూర్చుని టీ తాగచ్చట, ఎలుకలతో ముచ్చట్లు పెడుతూ స్నానం చేయొచ్చట. ఇలాంటి వింతైన అనుభూతులు కావాలనుకునే వారు ఆస్ట్రేలియాలోని కేన్బెరా నేషనల్ జూ అండ్ అక్వేరియంలో ఉన్న జమాలా వైల్డ్ లైఫ్ లాడ్జ్కి వెళ్లాల్సిందే. పులులు, సింహాలు, హైనాస్, ఎలుక పండులు లాంటి జంతు ఆవాసాలను మనం ఉండే గదులను కలుపుతూ దీన్ని నిర్మించారండి. ఈ హోటల్లోని ప్రతి గదికి ఒక పక్కంతా అద్దం బిగించి ఉంటుంది. ఆ అద్దం పక్కనే ఓ జంతు నివాస స్థలం కూడా ఉంటుందండి. ఈ అద్దాలు కొన్ని సెంటీమీటర్ మందంలో చాలా గట్టిగానే ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. అంతేకాదండి, అద్దాల మధ్యలో ఉండే చిన్న కంత ద్వారా మనం సింహం లాంటి జంతువులకు ఆహారం అందించవచ్చు. చెట్ల పొదల మధ్య దీన్ని నిర్మించడంతో అడవిలో జంతువులతో కలిసి ఉన్న అనుభూతిని పొందేందుకు ప్రకృతి ప్రేమికులంతా ఈ వినోద హోటల్ కు బారులు కడుతున్నారు. ఓకే లిజనర్స్, మరి అది సంగతి కార్యక్రమంలో మరికొన్ని

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117.
1: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏకాంత దేశాన్న, ఎత్తైన కొండ శిఖరాన్న, నీలాల సరస్సు అంచున అంటూ వర్ణిస్తూ ఉంటారు కొండంత ప్రాంతాలని కవి హృదయం ఉన్నవాళ్ళు. కానీ ఇండోనేషియాలోని కెలిమట్టు పర్వతం మీద ఉన్న ఈ సరస్సు దగ్గరికి వెళ్తే మాత్రం చివరి పదాలు మార్చుకోవాల్సిందే. ఎందుకంటారా, అక్కడ నీళ్లు నీలాలే కాదండోయ్, పచ్చలు కెంపులు కూడా. నిజమేనండి, అక్కడ సరస్సులోని నీళ్లు కొద్ది కాలం నీలం రంగులో ఉంటే కొంతకాలం ఎర్రగా మారుతాయట, మరికొంతకాలం పచ్చగా ఉంటాయట, చివరికి నల్లగా అవుతాయడండి. కెలిమట్టు అనేది ఒక అగ్నిపర్వత ప్రాంతం. దీని వల్ల అక్కడి నుంచి వచ్చే వాయువులు సరస్సులోని ఇనుము మ్యాంగనీస్ లాంటి ఖనిజాలతో రసాయనిక చర్య వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లిసనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక సాంగ్ ప్లే అవ్వబోతుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: ఓకే లిజనర్స్, అది సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సప్తవర్ణ సోయగాలతో నింగికే ఆభరణంగా వెళ్లి విరిసినట్టు హరివిల్ నేలకు చేరినట్టుంది కదూ. ఎర్రతివాచి పైన అందంగా అమర్చిన రంగురంగు పువ్వుల్లా కనిపిస్తున్న ఈ ప్రాంతమే డాంగ్చున్. సముద్ర మట్టానికి వేలాడుగుల ఎత్తులో యాన్నన్ పర్వత లోయల్లో ఉన్న ఈ ప్రదేశము చైనా దేశపు ప్రఖ్యాత పర్యాటన ప్రదేశం. ఐరన్ ఆక్సైడ్ నిక్షేపాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ నేలంతా సింధూర వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో పెంచే వివిధ రకాల పూదోటలు ఈ చోటికి మరింత సోగం తెచ్చిపెడుతున్నాయండి. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఎన్నెన్నో కొత్త విషయాలైతే తెలుసుకున్నాం కదా. మరి రేపు ఇదే సమయానికి ప్రసారం అయ్యే అదే సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జే సుప్రియ. మరి వినండి, విండునే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: అసలు ఏం బాగాలేనా? అంత లెవెల్ ఏంటో నీకు?

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemkulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemkulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: భలేగా చెప్తావు బాబయ్యా, మా ఇంటి పెళ్ళిళ్ళ పేరయ్యా,
1: హనీమూన్ వెళ్ళండోరయ్యా, చెయ్యండి నన్ను తాతయ్యా.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కే

బ్యాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం. సెల్ 9542511117. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బుల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: కేవైసి అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక: హెల్మెట్ ను ధరించండి, అది మీకు

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బొంబాయిలోని ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అందరికీ తెలిసిన రామాయణ గాథను మరింత అందంగా ఓ దృశ్య కావ్యంలా రామాయణ అనే పేరుతో రూపొందిస్తున్నారు దర్శకుడు నితేష్ తివారీ. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్తో 2 భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం ఫిల్మ్ సిటీలో ఏకంగా మిథిలా నగరాన్ని ప్రతిసృష్టించారు. ప్రస్తుతం రాజదర్పాలు, సీతా స్వయంవరానికి సంబంధించిన దృశ్యాల చిత్రీకరణ జరుగుతోంది. రావణుడు రావడం, శివధనస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించడం వంటి సీన్లు యశ్ పై చిత్రీకరిస్తున్నారు. సీత పాత్రధారి సాయి పల్లవి మరికొన్ని రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటారని చెప్తున్నారు. దాదాపు 1,000 మంది జూనియర్ ఆర్టిస్టులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. శ్రీరాముడిగా నటిస్తున్న రణవీర్ కపూర్ వర్క్ ఈ షెడ్యూల్లో లేదట. ప్రస్తుతం రావణుడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించే పనిలో ఉన్నారు. ఇక రామాయణ తొలిభాగం ఈ ఏడాది దీపావళికి విడుదలవుతోంది. లిజనర్స్, మరి రామాయణ మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్ న్యూస్ తెలుసుకున్నా కదండి. ఇప్పుడు మరొక ఫిల్మ్ న్యూస్ తెలుసుకుందాం. త్రిగుణ్ పాయల్, రాధాకృష్ణ జంటగా మధుదీప్ చిలికాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ శ్రీవిఎస్ఎన్ బాబ్జీ సమర్పణలు లోటస్ క్రియేటివ్ వర్క్ బ్యానర్ పై అరవింద్ పండే నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. మరి సందర్భంగా మేకర్స్ రెస్పెక్ట్ నిర్వహించారు. ఇక హీరో త్రిగుణ్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా వినోదాత్మక కుటుంబ కథా చిత్రం, మరి వేసవిలో మంచి వినోదాన్ని పంచుతుంది, అందరికీ నచ్చే సినిమా ఇది అన్నారు. ఇక నిర్మాత అరవింద్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో సన్నివేశాలు, సంగీతం అన్ని బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి, కుటుంబ సభ్యులందరూ కలిసి చూడాల్సిన చిత్రమిది అన్నారు. డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ, ఇందులో అద్భుతమైన ప్రేమ కథ ఉంటుంది, మరి సినిమాలో చూపించిన క్లైమాక్స్ మీ అందరి నిజ జీవితాల్లో ఉపయోగపడుతుంది, ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది అని అన్నారు. మరి కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ, డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామదాస్ తదితరులు పాల్గొన్నారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్ న్యూస్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు మన తోడు.
2: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
1: నీటి శాతం పెంచుకోండి.

0: నీరసాన్ని వదిలించుకోండి.
1: సమ్మర్ అంటేనే కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తారక్ సరికొత్త లుక్ కి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ షేడ్ లో ఉన్న ఈ ఫోటోలో ఎన్టీఆర్ ముని పెన్నడు లేని విధంగా స్టైలిష్ గా, స్లిమ్ గా కనిపిస్తున్నారు. నోట్లో టూత్ పిక్, వెయిట్ హెయిర్, స్టైలిష్ గడ్డంతో ఉన్నారు. ఈ లుక్ ఏ చిత్రంలోంది? తమన్ కొత్త ప్రాజెక్టు గురించి ఏమైనా హింట్ ఇస్తున్నాడా అంటూ అభిమానులు ఆ ఫోటో కింద కామెంట్లు పెట్టారు. మరికొందరైతే ఇది ఏఐ ఆధారిత చిత్రమేమోనని సందేహాలు వ్యక్తం చేశారు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంలో నటిస్తున్నారు. మరి ఈ నెల 20న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నీల్ చిత్రం నుంచి మేకర్స్ గ్లీమ్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయిక నటిస్తున్నారు. అలియా భట్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరి సినిమా వచ్చే ఏడాది జూన్11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ను సరికొత్త అవతార్ లు చూపించబోతున్నారు. సత్యదేవ్ కథనాయకుడిగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సైకలాజికల్ థ్రిల్లర్ రావు బహదూర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ పోస్టర్లో సత్యదేవ్ వయసు పైబడిన రాయల్ లుక్ లో కనిపించారు. పోస్టర్ మొత్తం సైకలాజికల్ డ్రామాకు తగ్గట్లుగా ఇంటెన్స్ వాతావరణాన్ని సృష్టిస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. లిజనర్స్ మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోవడం మీకోసం ఈ గెట్ ఫిల్ సాంగ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Summer Special, Challa Challani Chitkalu. వద్దే వద్దు, నూనె వస్తువులు అస్సలు వద్దు.
4: బిర్యానీలు పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
3: కడుపులో మంట ఒళ్ళంతా సగలు.
4: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
3: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
4: వినండి, మరి వింటూనే ఉండండి. రెడీ విష్ణు 90.4.
5: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నందు అవికాగూర్ జంటగా ప్రణవ స్వరూప్ తెరకెక్కించిన చిత్రం అగ్లీ స్టోరీ రియాజియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాష్ని కొండలక్ష్మణ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. తాజాగా నిర్వహించిన వేడుకల్లో భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కి చంద్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్లు ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ, ఈ పాత్ర నాకు కొత్త ఛాలెంజ్, ఆసక్తికరమైన థ్రిల్లింగ్ సీన్స్ తో నిండిన స్టోరీ ఇది, ప్రేక్షకులు ఈ సినిమాను ఖచ్చితంగా ఆస్వాదిస్తారు అని అన్నారు. ప్రతి ప్రేమకు ఓ చీకటి వైపు ఉంటుంది, ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే మా లక్ష్యం. నందు అవికా నటన ఈ చిత్రానికి బలం చేకూర్చింది అని చిత్ర దర్శకుడు ప్రణవ్ స్వరూప్ పేర్కొన్నారు. నిర్మాతలు సుభాష్ని లక్ష్మణ్ మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వచ్చింది, నందు అవికా అద్భుతంగా నటించారు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. లిజనర్స్, ఇప్పుడు మనం మరొక ఫిల్మ్ న్యూస్ గురించి తెలుసుకుందామండి. కార్తీక్ జయంతి కథనాయకుడిగా నటిస్తున్న చిత్రం రాయవల్స. రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్నారు. గోపికృష్ణ నిర్మాత. శుక్రవారం హైదరాబాద్ లో టీజర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. ఇక యువ కథనాయకుడు ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి కథనాయకుడు కార్తీక్ మాట్లాడుతూ, నేను నా జీవితంలో ప్రేమించింది సినిమానే. నా కళని తమ కళగా మార్చుకుని ఈ సినిమా చేశారు నా తల్లిదండ్రులు. నిజ జీవితం ఆధారంగా అందరూ కనెక్ట్ అయ్యేలా రూపొందించిన చిత్రమిది అన్నారు. మరి కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది. లిజనర్స్, మరింతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి.

0: రండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100191193. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117. మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం విత్ మీ ఆర్జే రాజ్యలక్ష్మి. సో వెల్కమ్ టు థీమర్. ఈ రోజు థీమర్ లో మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు థీమర్. సో లిజనర్స్, ఇవాల్టి మన థీమర్ ప్రోగ్రామ్ లో మనం వినబోతున్న ఫస్ట్ సాంగ్ వచ్చేసి రాజమౌళి గారి దర్శకత్వం వహించిన RRR మూవీ నుంచి హేమచంద్ర గారు ఆలపించిన దోస్తీ అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక జూనియర్ NTR హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ కి అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి ప్రభుదేవ గారి దర్శకత్వం వహించిన రామయ్య వస్తావయ్య అనే మూవీ నుంచి అతీత్ గారు ఆలపించిన జీనే లగా హున్ అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక గిరీష్ కుమార్ గారు అయితే హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే ప్రియా గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సమయం 12:00.
2: బాలుడు వచ్చాడు, సేగలు పుట్టిస్తున్నాడు.
1: పని ఉంటే 6 దాటాక, లేదంటే 8 లోపే.
2: మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉండండి.
1: రేడియో వింటూ రిలాక్స్ అవ్వండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఓకే లిజనర్స్, ఒక చక్కని పాట వినేశారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మన్ సెల్ లిజనర్స్. మన థీమ్ మన్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి బుజ్జిబాబు గారి దర్శకత్వం వహించిన ఉప్పిన మూవీ నుంచి ఆలి గారు ఆలపించిన నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం అనే సాంగ్ అయితే మీరు వినిపోతున్నారండి. ఇక వైష్ణవ్ తేజ్ గారు అయితే హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శ్రీమణి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి అభిషేక్ వర్మ గారి దర్శకత్వం వెంట కలాంక్ మూవీ నుంచి అజిత్ సింగ్ గారు ఆలపించిన కలాంక్ టైటిల్ సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక వరుణ్ ధావన్ గారు అయితే హీరోగా, ఆలియా భట్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదండి మరి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
2: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
1: యువి కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
2: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఓకే లిజనర్స్, ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసరికి వెళ్ళి, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.
4: நினைச்சண்ட துண்டமா வெட்டி கலிச்சு போட்டுடுவேன்.

0: టైగర్ కాహుకు. అర్థమైందా రాజా?
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్చల్ లిజనర్స్. మన థీమ్ మార్చల్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి శివ గారి దర్శకత్వం ఖుషీ మూవీ నుంచి అబ్దుల్ గారు ఆలపించిన నా రోజా నువ్వే అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక విజయ్ దేవరకొండ గారు హీరోగా, సమంత హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శివ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే లిజనర్స్, ఒక చక్కని పాట అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి రోహిత్ గారి దర్శకత్వం వహించిన దిల్ వాలే మూవీ నుంచి అర్జిత్ సింగ్ గారు ఆలపించిన జనం జనం అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక షారుఖ్ ఖాన్ అయితే హీరోగా, కాజల్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
0: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
1: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
0: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడి విష్ణు 90.4.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
2: విని ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, మరి థీమ్ మార్క్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే విన్నారు కదండి. మరి ఇప్పుడు మన థీమ్ మార్క్ ప్రోగ్రామ్ లో లాస్ట్ సాంగ్ అయితే వినపోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి రాధాకృష్ణ గారి దర్శకత్వం రాధేశ్యామ్ మూవీ నుంచి శ్రీరామ్ గారు ఆలపించిన అనే సాంగ్ అయితే మీరు వినిపోతున్నారండి. ఇక ప్రభాస్ గారు అయితే హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కృష్ణకాంత్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545111117.
1: ఓకే లిజనర్స్, ఈవెంట్ మన థీమర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే వినేసారు కదండి. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే థీమర్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే రాజ్యలక్ష్మి.
0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.